ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం 22వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 జూలై నెల 13వ తేదీ సోమవారం. నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 47 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 శబ్ద తరంగాలపై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరు ఇంతవరకు శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కొద్ది క్షణాల్లో దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ ఇంకా వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది. ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ కనపడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఎయిర్పోర్ట్ మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి చెంబరం వరకు కూడా చూడమన్నాం. అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలా చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుంది.

0: అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధానం. అందుకనే ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
2: 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా
1: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

0: సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు అతివరలో ఆర్థిక భరోసా ఈ అంశంపై శ్రీమతి ఎం స్వప్నకుమారి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం అవధానం ఈ అంశంపై అల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగం ఉంటుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇక 9:00 చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 10:00 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 1:20 నుంచి వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వివిధ్ భారతి కార్యక్రమాలు రిలే అవుతాయి. ఇక 5:00 చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. సాయంత్రం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తల ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తల ప్రసారం. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 మనోరంజన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. 10:00-11:00 మధుర గీతాల కార్యక్రమంలో శ్రోతలు అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు వినవచ్చు. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:00 కావస్తోంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి వీణావాణి.
1: పరకాల ఇందిరా మహిళా డైరీ పాల ఉత్పత్తులు త్వరలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీ నగరాల మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెర్ప్ డిఆర్డీఏ అధికారులతో కలిసి ఆయన పాడి పరిశ్రమ అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో భాగంగా బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ల ద్వారా పాల సేకరణ చేపట్టి త్వరలో ట్రైసిటీ పరిధిలో మార్కెటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా పాడి పరిశ్రమ బలోపేతం చేసి గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ బాజ్పాయ్ అన్నారు. కాజీపేట మండలం మడికొండ ఇండస్ట్రియల్ పార్క్ లో కాకతీయ టెక్స్టైల్ ఐటీ సేజ్ గ్రెనైట్ పరిశ్రమను సందర్శించారు. ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న యూనిట్లు లీజు విధానంలో కొత్త ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కేటాయించాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ నగర భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి వెంకన్నతో కలిసి ఆమె నిర్వహించిన సమీక్షలో కొత్త పార్కింగ్ స్థలాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం స్థలాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై కీలక సూచనలు చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో వరద ముంపు నివారణ కోసం శాశ్వత ప్రణాళికలు సిద్దమయ్యాయని బల్దియా కమిషనర్ వెంకన్న తెలిపారు. వరద ముంపు నివారణ సమగ్ర ప్రాజెక్టు నివేదికపై జరిగిన సమావేశంలో సుబ్ సంస్థ నిపుణులు నాలాల విస్తరణపై దృశ్యరూప ప్రదర్శన ఇచ్చారు. హంటర్ రోడ్, పొందివాగు నాల, భద్రకాళి, ఒడ్డేపల్లి చెరువు పరివాహక నాలాల విస్తరణ పనులు పక్కా ప్రణాళికతో జరగాలని కమిషనర్ పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి 148.97 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మొత్తంతో హైబ్రిడ్ యాండిటీ మోడల్ హెచ్ఐఎం విధానంలో 74.49 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు విస్తరిస్తారు. హనుమకొండ జిల్లాలో గుంటూరుపల్లి, కేశవాపూర్, వంగర, ములకునూరు, భీమదేవరపల్లి, బావుపేట్, కమలాపూర్ సహా కరీంనగర్, సిద్దిపేట జిల్లాల పరిధిలో 8 ప్రధాన రహదారులు అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణం ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం లభించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. హనుమకొండ జిల్లాలో మహిళా సంఘాల స్త్రీనిధి రుణాల వసూలుపై ఏపీఎంలు, సీసీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ చహత్ బాజ్పాయ్ ఆదేశించారు. రుణాల వసూలు తప్పనిసరిగా మన స్త్రీనిధి యాప్ ద్వారానే నిర్వహించాలన్నారు. నిధులు దుర్వినియోగం చేసిన వీఓఏలపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు తీసుకుని నిధులు రికవరీ చేయించాలని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే భూముల రీసర్వే ద్వారా దశాబ్దాల నాటి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ చహత్ బాజ్పాయ్ తెలిపారు. కాజీపేట మండలం అమ్మవారిపేట నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లాలో మొదటి విడతగా ఎంపిక చేసిన గ్రామాల్లో రోవర్స్, డీజీపీఎస్ వంటి డిజిటల్ పరికరాల ద్వారా జియో కోఆర్డినేట్స్ తో ఇంచు భూమి కూడా తప్పు పోకుండా హద్దులు నిశ్చయిస్తున్నట్టు వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో ఇతరులు భూములను క్లెయిమ్ చేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. పశుపోషక రైతులకు వ్యయభారం తగ్గించి తక్కువ ధరలకే నాణ్యమైన మందులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి మండలంలో ఒక జెనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ చహత్ బాజ్పాయ్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఐనవోలు మహిళా రైతు ఉత్పత్తి ధరల సంస్థ ఎఫ్పిఓ ఆధ్వర్యంలో మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు డిఆర్డీఏ సమన్వయంతో వీటిని నెలకొల్పాలని సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద 3 విడతల్లో వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేయడంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ చహత్ బాజ్పాయ్ గర్వంగా ప్రకటించారు. హనుమకొండలో జరిగిన స్వనిధి మహోత్సవ్ 2026లో ఆమె మాట్లాడారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఇప్పటి వరకు సుమారుగా 48,000 మంది వీధి వ్యాపారులు ఈ పథకంలో నమోదవగా తొలి విడతలో 30,000 మంది, రెండో విడతలో 20,000 మంది, మూడో విడతలో 11,000 మందికి పైగా రుణాలు పొందారని వివరించారు. దశల వారీగా 75,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు రుణాలు అందించి ఆర్థిక భరోసా కల్పించామని వివరించారు. అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు సందర్శించిన కలెక్టర్ ఉత్తమ సేవలందించిన బ్యాంకర్లను, వీధి వ్యాపారులను ఘనంగా సత్కరించారు. హనుమకొండ పట్టణంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరించి అన్ని విధాలుగా ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ చహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గార్డెన్ తో పాటు భద్రకాళి బండ్లో జరుగుతున్న పనులు ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పారిశుధ్యం, గార్డెనింగ్ పనుల్లో నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
0: హనుమకొండ జిల్లా సమగ్ర నివేదిక అందించారు డి వీణావాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసీఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు 17వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా

ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలన రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉపవ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-7800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో 28వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకు ముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ 3వ రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: క్యూర్వెల్ హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుముక సమస్యలు, స్త్రీలు, పిల్లల ఆరోగ్య అవసరాలు, సంతాన సాఫల్యం, క్యాన్సర్, షుగర్, అనారోగ్యం ఏదైనా డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అందరికీ అండగా క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ .eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అతివలలో ఆర్థిక భరోసా ఈ అంశంపై శ్రీమతి ఎం స్వప్నకుమారి గారి ప్రసంగం.
3: జీవితం, కుటుంబం, భర్త, పిల్లలు, సమాజం, వీటన్నిటికీ మహిళే జవాబుదారుగా ఉంటున్న రోజులివి. జీవిత గమనంలో మన అవసరాలను తీర్చేందుకు డబ్బు ఎంతగానో అవసరం. కుటుంబ పెద్ద తను రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బును ఇల్లాలికి ఇస్తుంటారు. ఇంట్లో రోజువారీ అవసరాలతో పాటు పొదుపుకు సంబంధించిన వ్యవహారాలు చూసేందుకు భర్త భార్యకు బాధ్యతలు అప్పగిస్తాడు. కొన్ని ఇళ్లల్లో భర్త ఆర్థిక వ్యవహారాలపై సర్వాధికారాలు ప్రదర్శిస్తుంటారు. ఆర్థిక పరిపుష్టిని పరిపూర్ణం చేయడంలో ఇంటి ఇల్లాలు తర్వాతే ఎంతటి ఆర్థికవేత్తైనా నిలబడతాడు. అసలు మహిళలకు విడిగా ఆర్థిక ప్రణాళికలు ఎందుకు అని వాదించే పురుషులున్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం కుటుంబంలో మగవారి కంటే మహిళలే ఆర్థికపరమైన విషయాలు చాకచక్యంగా చెక్కబెట్టేవారుగా తేల్చింది. కుటుంబ పరంగా మెరుగైన లక్ష్యాలు సాధించేందుకు మగవలు ముందడుగు వేయాలి. కుటుంబ బాధ్యతలను చక్కదిద్దుకుంటూ మరోవైపు ఆర్థికపరమైన ప్రణాళికలను మహిళలు రచించుకోవాలి. వ్యక్తిగతమైన నైపుణ్యాలను, లోక జ్ఞానం కలిగించే విషయాలను, కుదిరితే దినపత్రికల వార్తలను గమనించడం అలవాటు చేసుకోవాలి. పిల్లల చదువు, వారి భవిష్యత్తు, అవసరాలతో పాటు ఆరోగ్య విషయాలపై స్పష్టత కలిగి ఉండాలి. కుటుంబానికి వచ్చే ఆదాయం వ్యక్తిగతంగా సంపాదిస్తే ఆ ఆదాయాలు కలిపి సరాసరి లెక్కించుకోవాలి. నెలవారీ ఖర్చులు, నెలలో చేసే పొదుపు విషయాలపై స్పష్టత ఉండాలి. పొదుపుల కోసం ఒక పుస్తకం, ఖర్చుల కోసం ఒక పుస్తకం తీసుకొని నెలవారీగా అంచనా వేసి ఆర్థిక విషయాలు రూపొందించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక అంటేనే భవిష్యత్తు కోసం సిద్ధమవడం అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రస్తుతం వినితమైన పెట్టుబడి పథకాలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ప్రకటిస్తున్నాయి. కాబట్టి తెలివైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన పొదుపు విధానాన్ని అలవర్చుకోవాలి. ఆదాయాన్ని అందుకునే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. పెట్టుబడి పొదుపు పథకాల కోసం కిసాన్ వికాస్ పత్రాలు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల వైపు దృష్టి సారించాలి. పబ్లిక్ ప్రైవేట్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, నెలవారీ పొదుపు పథకాలలో 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఈక్విటీ మార్కెట్, షేర్ బజార్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక భద్రత పథకాల గురించి అవగాహన ఉన్నవారు వీటిలో పొదుపు చేయాలి. ఈ పథకాలు కొంచెం నష్టభయం ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా పొదుపు చేసే రాబడులు పెరుగుతాయి. ఆర్థిక నిపుణులను సంప్రదించిన తర్వాతే తెలివిగా ఈ పథకాలలో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పథకాలన్నీ అధిక ఆదాయాన్ని అందించడమే కాకుండా పన్ను ఆదా ప్రయోజనాలను కల్పిస్తాయి. దీర్ఘకాలిక, స్వల్పకాలిక గడువులు ఉన్న ఫండ్లను ఎంచుకోవాలి. కొందరు మహిళలు ఉద్యోగ జీవితంలో విరామం తీసుకుంటారు, వృత్తిపరమైన విషయాలలో రాజీ పడుతుంటారు. ఇంట్లో చిన్నారులను, వృద్ధులను, ఇతర బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించేందుకు ఇలా చేస్తుంటారు. ఇలాంటి వారని

భర్త ముందుగా ఓ విషయాన్ని గుర్తించాలి. వృత్తిపరమైన జీవితానికి ఎట్టి పరిస్థితుల్లోనూ విరామం ఇవ్వకూడదు. అవసరమైతే ఇతర మార్గాలను ఏర్పాటు చేసుకొని కుటుంబ బాధ్యతలను పరోక్షంగా చూస్తూనే సమర్థవంతమైన ఉద్యోగ జీవితాన్ని పొందాలి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండి స్థిరంగా ఆదాయాన్ని కలిగి ఉన్నప్పుడే ఆర్థిక ప్రణాళికను సరిగ్గా అమలు చేయవచ్చు. ఇంటికి సంబంధించిన ఆర్థిక లక్ష్యాల మీద దృష్టి పెట్టాలి. స్వీయ ఆర్థిక భద్రతలకు పెద్దపీట వేసేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలి. ఉద్యోగం పోయినా ఇంటి పెద్దకు ఇబ్బందులు వచ్చినప్పుడు బాధ్యతగా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంటి అవసరాల కోసం కనీసం 6 నెలల పాటు కుటుంబానికి సరిపడే డబ్బును పొదుపు ఖాతాలో నిల్వ ఉంచాలి. బీమా పాలసీ అంటేనే చాలామంది మహిళలు అంతగా ఆసక్తి చూపరు. బంగారం కొనుగోలు విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించినట్లే మన జీవితానికి అండగా నిలిచే బీమా పాలసీలను తీసుకోవడంలో శ్రద్ధ వహించాలి. సాధారణ ఉద్యోగ మహిళలు కుటుంబంతో పాటు వ్యక్తిగతంగా కొన్ని పాలసీలు తీసుకుంటే కష్టకాలంలో మన అవసరాలకు ఉపయోగపడతాయి. జీవిత బీమా పాలసీలలో తగినవి ఎంపిక చేసుకొని క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించాలి. మన బ్యాంకులోని ఇచ్చే పాలసీలతో పాటు రిస్క్ ఎక్కువ కాకుండా ఉండే పాలసీలను ఎంచుకోవాలి. కొందరు మహిళలు ఆర్థికపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఆలోచిస్తుంటారు. డబ్బులను సంపాదించడంలో చూపెట్టే చొరవ, వాటిని పొదుపు ఖర్చు చేయకుండా ఉండే విషయాల్లో వెనుకంజ వేస్తుంటారు. కుటుంబంలో ఒక మహిళ సంపాదించినంత మాత్రాన ఆర్థికంగా స్వతంత్రత వచ్చినట్లు కాదు. సంపాదించే సొమ్మును తెలివిగా నిర్ణయించే విధానాలపై అవగాహన పెంచుకోవాలి. ఉద్యోగ సాధారణ మహిళలు ఎక్కువగా డబ్బులను బంగారం కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. గోల్డ్ ప్రాఫిట్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ముందడుగు వేయవచ్చు. బంగారంపై పెట్టుబడులు స్వల్పకాలికంగానే ఉపయోగపడతాయి. పైగా ఇంట్లో వీటిని నిల్వ చేస్తే దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు బంగారంపై తరుగు వస్తుంటుంది. కష్టకాలంలో బంగారు ఆభరణాలను విక్రయిస్తే తక్కువ డబ్బులు వస్తాయి. కుటుంబంలో భర్తతో మనసు విప్పి పొదుపు విషయాలపై మాట్లాడాలి. అవసరమైతే ఇద్దరు కలిసి ఆర్థిక నిపుణుడిని సంప్రదించాలి. ముందుగా చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియను ఒక్కసారి మొదలు పెడితే ఆర్థిక విషయాల్లో ఎలాంటి నిరాశ ఉండదు. ఉద్యోగం చేసే మగువ కెరీర్ ఆరంభం నుంచే పదవీ విరమణ ప్రణాళిక కోసం మదుపు చేయాలి. మనలో చాలామంది మహిళలు 40 ఏళ్ళు వచ్చాక పొదుపు విషయాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరంగా ఇలా ఆలోచించడం మహా తప్పిదమని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం చేసే రోజుల నుంచే పొదుపు మదుపు ఖర్చులపై అదుపు ఉంటేనే జీవితమంతా సాఫీగా సాగుతుంది. మహిళలు కుటుంబ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూనే ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఇందుకోసం ప్రతీ నెల కొంత పొదుపు చేయాలి, ఆచితూచి ఖర్చు చేయాలి. పొదుపు చేయడానికి మహిళలు తమ వద్ద డబ్బులు లేవంటూ తప్పించుకుంటారు. ఆర్థిక విషయాలపై అంతగా ఆసక్తి లేనట్లు వ్యవహరిస్తుంటారు. కుటుంబంలో తాను కేవలం ఇంటి విషయాలు, వంటింటి పనులకే పరిమితమయ్యాయని చెబుతుంటారు. పొదుపు చేయాలని ఉన్నా తీరిక లేదంటూ చెబుతుంటారు. భర్త తండ్రి ఆర్థిక విషయాలు చూస్తారు కదా, నాకెందుకులే అన్న రీతిలో పట్టించుకోరు. మహిళలు ఇలా ఆలోచించకుండా స్వతంత్రంగా పొదుపు మదుపు వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలి. ఎవరికి వారే స్వయంగా వచ్చే రాబడిలో ఖర్చులు ఆదాయ లెక్కలను అంచనా వేయాలి. పురుషులకు ధీటుగా ఆర్థిక సవాళ్లను స్వీకరిస్తూనే ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది. అధిక శాతం తమకు ఇష్టమైన బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. వాస్తవానికి బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. బంగారం కొన్న వెంటనే తిరిగి అమ్మితే తరుగు, ఇతరత్ర కారణాలతో పెట్టిన డబ్బుకు అదనంగా రాబడి

0: రాకపోవచ్చు. అందుకే బంగారం కాకుండా స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘకాలిక షేర్లు, ఫ్లాట్లు, పాత ఇంటి కొనుగోళ్లు, వివాదాలు లేని ఖాళీ స్థలాలను కొనుగోలు చేయాలి. ఇవే పెట్టుబడులుగా మారుతాయి. స్థిరాస్తుల విలువ రోజురోజుకు పెరుగుతూ ఉండడం వల్ల కిరాయిలతో పాటు ఆస్తి విలువ పెరుగుతుంటుంది. మనం నిత్య జీవితంలో చేసే ఖర్చులతో పోలిస్తే ఆదాయం పరిమితంగా ఉంటుంది. అందుకే వచ్చిన ఆదాయాన్ని తెలివిగా నిర్వహించడం నేర్చుకోవాలి. దంపతులు పరస్పరం ఇంటి ఆదాయ వ్యయాలపై అంచనా అవగాహన పెంచుకోవాలి. ప్రతీ నెల ప్రత్యేకంగా ఇంటి బడ్జెట్ రూపొందించుకోవాలి. ఈ ఇంటి బడ్జెట్లో అవసరమైన ఖర్చులను నియంత్రించి పొదుపు మార్గాలను ఎంచుకోవాలి. ఇంటి అద్దె చెల్లించడం, నిత్యావసరాల కొనుగోలుకు ఖర్చు చేయాలి. దీంతోపాటు కుటుంబంలోని పెద్దలకు ఆరోగ్య చికిత్స ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు వంటివి ప్రాధాన్యతలను బట్టి ఖర్చు చేయాలి. కాలానుగుణంగా ఆదాయం పెరిగితే ఖర్చు పెట్టకుండా పెట్టుబడులతో పొదుపు చేసేందుకు దృష్టి పెట్టాలి. నెల నెల రుణ వాయిదాలు చెల్లించడం, గృహ అవసరాలు, నీరు, విద్యుత్, పెట్టుబడులు, షాపింగ్ చేయడం వంటివి తేలికైన విషయాలు కావు. మన ఆదాయం, ఖర్చులు ఎన్ని అవుతున్నాయి అనే విషయాలపై స్పష్టత ఉండాలి. ఆదాయం, ఖర్చులపై స్పష్టత ఉంటేనే మహిళలు ఆర్థికంగా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. మహిళలు పొదుపు చేసి ఆర్థికంగా రాణించాలంటే స్వయం ఉపాధి పథకాలపై దృష్టి సారించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో రాయితీ పెట్టుబడి పథకాలు, స్వయం సమృద్ధి పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల పట్ల రేడియో, టీవీ, పత్రికలలో తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. ఈ పథకాల్లో రాణించి ఆదర్శంగా నిలిచిన మహిళల జీవిత సత్యాలను చెబుతుంటారు. ఈ కథనాలను స్ఫూర్తిగా తీసుకొని మనం ఆర్థికంగా ఎదిగేందుకు ఆలోచనలు చేయాలి. కుటీర పరిశ్రమల నుంచి మొదలు భారీ పరిశ్రమల వరకు మహిళలకు ఇవాళ ఎన్నో అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. వక్కపొడి తయారీ, బొట్టు బిల్లల తయారీ, వైవిధ్య వస్త్ర సామగ్రి తయారీ, ప్లాస్టిక్ రహిత వస్తువుల తయారీ, వ్యర్థాలతో వస్తువులతో తయారీ దృష్టి సారించాలి. ఈ రకమైన కుటీర పరిశ్రమలకు పరిశ్రమల శాఖ రుణాలను వ్యక్తిగతంగా, సంఘాల వారీగా రాయితీతో అందిస్తున్నాయి. వీటితో పాటు తినుబండారాలు, అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ డిజైనింగ్, కంగన్ హాల్, బ్యూటీ పార్లర్, ఎంబ్రాయిడరీ పనులు చేపట్టవచ్చు. బ్యాంకులు, చిట్ ఫండ్, ఇతరత్ర ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఆర్థిక అవసరాలు పారిశ్రామికంగా ఎదిగేందుకు మహిళలు రుణాలను రాయితీతో ఇస్తున్నాయి. ఆర్థికంగా నిలదిక్కుకోవడానికి అప్పు చేయక తప్పదు. అయితే మార్కెట్లో విపరీతంగా గిరాయికి ఉండి రాబడులకు డోకా లేని పరిశ్రమలకే ప్రాధాన్యత ఇస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ఆర్థికంగా మహిళలు సుసంపన్నం కావాలంటే ముందుగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయం, ఖర్చులపై సాధికారత సాధించి పొదుపుతో జీవితాన్ని మదుపు చేస్తేనే ఇంటికి ఇల్లాలు అందం అనే నానుడికి సార్థకత చేకూర్చినట్లు అవుతుంది.
1: మీరింతవరకు అతివలలో ఆర్థిక భరోసా ఈ అంశంపై శ్రీమతి ఎం స్వప్నకుమారి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
4: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
5: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
4: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
5: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
6: కానీ బ్యాంకింగ్ కాదు
7: అయినా గానీ ఆర్బీఐ అంటుంది.

0: సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని మీరు 70 ఏళ్లు నిండిన వారైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా మీరు బ్యాంకుకు వెళ్లలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో అది యోగ్యమైన ధరలకి.
1: సీనియర్ అందరికన్నా ముందు ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి.
2: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి అవధానం ఈ అంశంపై అల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగం.
3: అవధానం తెలుగు సాహిత్యానికే ప్రత్యేకమైన సంప్రదాయం. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో స్థిరపడింది. ఏదైనా ఒక అంశంపై సంపూర్ణమైన ఏకాగ్రతను ప్రదర్శించడమే అవధానం. ఇదొక స్థూల నిర్వచనం. అవధానాలు తొలుత వేదవాంగ్మయం భూమికగా రూపొందాయి. వేదంలోని అనేక భాగాల్ని అప్పటికప్పుడు ఒప్పచెప్పడం తొలినాళ్ల అవధాన రీతి. అందుకే వేదవాంగ్మయంలో అఖండ ప్రతిభను ప్రదర్శించేవారు తమ పేర్ల చివర అవధాని అని పెట్టుకునేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథెన పట్టణంలో పూర్వకాలంలో వేదావధానం ప్రముఖంగా ఆదరణను పొందింది. తొలుత వైదిక వాంగ్మయ ఆధారమైన అవధానం తర్వాత రోజుల్లో సాహిత్య దిశగా ప్రవహించింది. కొలాచలం మల్లినాథ సూరి 14వ శతాబ్దికి చెందిన గొప్ప వ్యాఖ్యాత. ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలోని నేటి కొల్చారం గ్రామంలో జన్మించారు. ఆయనతో పాటు మల్లినాథ సూరి వంశంలోని కొందరు సంస్కృతంలో అవధానాలు చేసినట్టు చరిత్ర చెబుతున్నది. ఆధునిక అవధాన విద్య మాడభూషి వెంకటాచార్యుల వారితో ప్రచారాన్ని పొందింది. మాడభూషి వారి ఆధునిక అవధాన విద్యా ప్రక్రియ బాగా ప్రచారాన్ని పొందడంతో తెలంగాణలో పలువురు ఈ విద్యపై ఆసక్తిని చూపించారు. 1930వ దశకం నాటికి తెలంగాణలో 10ల సంఖ్యలో అవధానులు ఉన్నారు. ఈ సత్యాన్ని ఆనాటి గోలకొండ కవుల సంచిక నమోదు చేసింది. తొలి మలితరం అవధానుల వివరాలు గోలకొండ కవుల సంచికలో లభ్యమవుతాయి. నిజాం రాష్ట్ర తొలి శతావధానిగా గుర్తింపును పొందిన సిరిసినహళి కృష్ణమాచార్యులు, ఇంకా ఆచి వెంకటాచార్యులు, నెమలికొండ శ్రీరంగాచార్య, బండి వెంకటరామారెడ్డి, యాయవరం రామశాస్త్రి, బాలబ్రహ్మచారి అనేక మంది ఆనాటి నిజాం పాలనాకాలంలో అవధాన ప్రక్రియలో గుర్తింపును పొందారు. వీరందరూ తెలంగాణ తొలితరం అవధానులు. ఆ తర్వాత మలితరం అవధాన బృందం కూడా రూపొందింది. వీరిలో స్వర్గీయ గుమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ ప్రముఖులు. 1956వ సంవత్సరంలో ఆయన అవధాన యానం ఆరంభమైంది. ఇది రమారమి 5 దశాబ్దాల పాటు నిరంతరాయంగా ముందుకు సాగింది. ఈ వ్యవధిలో లక్ష్మీనరసింహశర్మ 350కి పైగా అష్టావధానాలు చేశారు. తెలంగాణ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో అవధానాలు చేసిన వారు గుమ్మన్నగారే. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో భాగమైన పోతారెడ్డిపేట అనే పల్లెటూరిలో 1934 ఫిబ్రవరి 19వ తేదీనాడు గుమ్మన్నగారు జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, రాధాకృష్ణయ్య. సాహిత్య నేపథ్యం పెద్దగా లేని సాదాసీదా కుటుంబం. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం. నిరుపేదరికంలోనూ లక్ష్మీనరసింహశర్మ సాహిత్యం పట్ల అంకిత భావాన్ని అలవరుచుకున్నారు. స్వీయ కృషితో పాఠశాల విద్యను పూర్తి చేశారు. సాహిత్యంలోనూ ప్రధానంగా పద్యరచనపై ఎక్కువ ఆసక్తిని చూపించేవారు. లక్ష్మీనరసింహశర్మలోని వ్యుత్పత్తిని, ప్రతిభను గౌరీభట్ల రామకృష్ణ కవి గుర్తించారు. ఆయన సిద్దిపేట జిల్లాలోని వెంకట్రావుపేటకు చెందిన కవి, పండితుడు, అవధాని. ఆయన పుత్రవాత్సల్యంతో లక్ష్మీనరసింహశర్మను ఆదరించారు. అవధాన ప్రక్రియలోని మెళకువల్ని విపుల రీతిలో వివరించారు. నెల రోజుల పాటు అవధాన విద్యా సాధన సాగింది. గురువు రామకృష్ణ కవి తన స్వగ్రామం వెంకట్రావుపేటలో శిష్యుడి తొలి అవధాన విద్యా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి అవధాన విద్యా ప్రదర్శన బ్రహ్మాండమైన రీతిలో ప్రశంసల్ని అందుకున్నది. రామకృష్ణ కవి అమితంగా ఆనందించారు. లక్ష్మీనరసింహశర్మలో ఆత్మవిశ్వాసం పెరిగేందుకు ఈ తొలి అవధానం దోహదం చేసింది. తర్వాత ఎన్నో అవధానాలలో రామకృష్ణ కవి పృచ్ఛకులుగా బాధ్యత నిర్వహించడం విశేషం. వెంకట్రావుపేట అవధానం నాటికి లక్ష్మీనరసింహశర్మకు 20 ఏళ్ల వయస్సు. చిట్టచివరి అవధానం 2005 వేసవిలో భువనగిరిలో జరిగింది. 7 పదులు దాటిన వయసులోనూ ఈ అవధానంలో అద్భుత ప్రతిభను చూపించారు. శ్రోతలు ఆశ్చర్యపోయారు. 50 సంవత్సరాల అవధాన జీవితంలో ఎక్కడా వైఫల్యాలు ఎదురుకాలేదు, ఎక్కడా అనౌచిత్యానికి తావు దొరకలేదు. అన్ని చోట్ల శ్రోతల హర్షధ్వానాలు, పండిత ప్రశంసలు లభించాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, నల్గొండ, సికింద్రాబాద్, మెదక్ వంటి నగరాలు, పట్టణాలతో పాటు వేములవాడ, ధర్మపురి తదితర సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలోనూ గుమ్మన్నగారి

అభ్యుత్థానాలు జరిగాయి. 1960-80ల మధ్య యావత్ తెలంగాణ ప్రాంతంలో ఆయన అవధానం జరగని చోటు లేదు. ఆ రోజుల్లో గుమ్మన్న గారి అవధానాల పట్ల సాహిత్యాభిమానులు అమితమైన ఆసక్తిని చూపించేవారు. పాఠశాలలు, దేవాలయాల వార్షికోత్సవాలు, సాహిత్య సంస్థల బృహత్సభలు, కుటుంబాలలో జరిగే శుభకార్యాలు, ఇట్లా అనేక సందర్భాలలో లక్ష్మీనరసింహశర్మను అవధానాలకు ఆహ్వానించేవారు. పారితోషికాలతో పట్టింపు లేకుండా అవధానాలు చేసేవారు ఆయన. అవధానాన్ని మహోన్నత సారస్వత ప్రక్రియగా ఆయన భావించేవారు. తెలుగు సాహిత్య లోకంలో బాగా గుర్తింపును పొందిన ఆర్ఎస్ సుదర్శనం, తిరుమల శ్రీనివాసాచార్య, కేశవపంతులు నరసింహశాస్త్రి, కసిరెడ్డి వెంకటరెడ్డి, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్కుమారాచార్య, ఆమళ్లదిన్నె గోపీనాథ్, పరాశరం గోపాలకృష్ణమూర్తి, అయోచితం నటేశ్వర శర్మ వంటివారు లక్ష్మీనరసింహశర్మ అవధానాలకు పృచ్ఛకులుగా వ్యవహరించారు. అష్టావధాన ప్రక్రియలో లక్ష్మీనరసింహశర్మది ప్రత్యేకమైన శైలి. అవధాన వేదికపైకి 100% ఆత్మవిశ్వాసంతో చేరుకునేవారు. వెనువెంటనే ఆశురూపంలో పరంపరగా పద్యాలు చెప్పేవారు. ఇందులో అవధానం జరుగుతున్న ప్రదేశం, అవధానాన్ని నిర్వహిస్తున్న సంస్థ, అవధాన ముఖ్యాతిథి ప్రత్యేకత, అవధాన అధ్యక్షుల విశిష్టతలపై ఉల్లేఖనీయమైన ప్రస్తావనలు వచ్చేవి. ఆశు ప్రవాహంలో శ్రోతలు లీనమయ్యేవారు. పద్యాన్ని ఆలపించడంలో లక్ష్మీనరసింహశర్మ పద్ధతి అనుకరణ సాధ్యం కానిది. అది నిరుపమానమైనది. హిందోళ రాగఛాయల్లో అద్భుతమైన కంఠస్వరంతో పద్యం వీణుల విందుగా అందించేవారాయన. హిందోళతో పాటు అడపాదడపా కళ్యాణి, మధ్యమావతి, మోహన రాగాల మార్గాలలోనూ పద్యం నడిచేది. అవధానం కనీసం 2.5 గంటలు కొనసాగేది. నిషిద్ధాక్షరి, అప్రస్థ ప్రసంగం లేదా అప్రస్థ ప్రశంస, దత్తపది, వర్ణన, సమస్య, ఈ 5 అష్టావధాన ప్రక్రియలో సాంప్రదాయిక అంశాలు. ఏ అవధాని అయినా ఈ 5 అంశాలను కాదనేందుకు వీల్లేదు. అయితే మిగతా 3 అంశాలను అవధానులు తమ ఇచ్చానుసారంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రమంలో లక్ష్మీనరసింహశర్మ ఛందోభాషణము, తేదీలు వారాలు, స్వీయ కవితా పఠనం అనే అంశాలను స్వీకరించారు. తేదీలు వారాలు గతంలో పలువురు అవధానులు ఎంపిక చేసుకున్నదే. స్వీయ కవితాగానం, ఛందోభాషణం బాగా నూతనమైన అంశాలు. ఛందోభాషణం అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇందులో భాగంగా అవధానికి పృచ్ఛకుడికి మధ్య పద్యరూప సంభాషణ కొనసాగుతుంది. పృచ్ఛకుడు పద్యరూపంలోనే అవధాన్ని ప్రశ్నిస్తాడు. అవధాని కూడా పద్యరూపంలోనే జవాబు చెప్పాలి. పృచ్ఛకుడు కూడా అవధాని స్థాయిలో ఛందో విషయాల్లో నిపుణుడైతే ఛందోభాషణం రక్తి కడుతుంది. అవధానం విజయవంతం కావడంలో ఛందోభాషణానికి ప్రత్యేక స్థానం. ఈ సత్యాన్ని తరచూ లక్ష్మీనరసింహశర్మ చెబుతూ ఉండేవారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ఛందోభాషణలో అత్యంత ప్రతిభావంతులుగా గుర్తింపును పొందారు. ఇక స్వీయ కవితా పఠనం అవధానంలో విరామ సమయం వంటిది. అవధాని తాను గతంలో రచించిన ఉత్తమ శ్రేణి పద్యాలను రాగయుక్తంగా ఆలపించేవారు. ఇది 4 విడతలుగా ఉండేది. స్వీయ కవితా పఠనం శ్రోతలకు గొప్ప ఆహ్లాదాన్ని కలిగించేది. ఏనాడు అవధానంలో రాజీ పడని గుమ్మన్న గారు పృచ్ఛకులు సంతృప్తి పడే వరకు పద్యాన్ని కొనసాగించేవారు. నిషిద్ధాక్షరి తదితర సంక్లిష్ట అంశాలలో ఎక్కడా రాజీ పడరాదని పృచ్ఛకులకు సూచించేవారు. అవధాన సందర్భాల్లో అనూహ్యము, అసాధారణమైన ప్రశ్నలు వచ్చేవి. వాటిని ఎంతో ఔచిత్యంతో పూరించేవారు లక్ష్మీనరసింహశర్మ. గాంభీర్యానికి లోటులేని పద్ధతిలో పద్యం పూర్తి అయ్యేది. కొన్నిసార్లు ఎవరూ పూర్తి చేయలేని అత్యంత కఠినమైన అంశాలు నిషిద్ధాక్షరులు వచ్చేవి. వీటిని కూడా ఆయన రెప్పపాటు వ్యవధిలో పూర్తి చేసేవారు. దత్తపది విభాగంలో ఒక అవధానంలో వింత ప్రశ్న వచ్చింది. టమాటా, చిక్కుడు, బీర తదితర పదాలతో మహాభారతాన్ని అన్వయిస్తూ పద్యం చెప్పాలని అడిగారు. దీన్ని కూడా గుమ్మన్న గారు సునాయాసంగా పూర్తి చేశారు. పృచ్ఛకులతో ఏనాడు సంవాదాలు, వివాదాలు చోటు చేసుకోలేదు. అవధాన సభలన్నీ హుందాగా నడిచాయి. అవధాన రంగంలో అత్యుత్తమ స్థాయిని సాధించేందుకు లక్ష్మీనరసింహశర్మ చేసిన సాధన ఎంతో కఠోరమైంది. సంస్కృతం, తెలుగు కావ్యాలకు ఎల్లప్పుడూ పఠిస్తూ తన వ్యుత్పత్తిని పెంపొందించుకునేవారు. వాల్మీకి రామాయణం, వ్యాసభారతం, కాళిదాసు కావ్యాలు, ఆదిశంకరాచార్యుల వారి స్తోత్రాలు, కవిత్రయం సాహిత్యం, పోతన భాగవతం, పలు ప్రబంధాల పఠనం, ఇట్లా లక్ష్మీనరసింహశర్మ నిరంతర అధ్యయనం సాగేది. తపస్సు చేసే ఋషివలే ఆయన ఈ అధ్యయనాన్ని కొనసాగించేవారు. సహజమైన ప్రతిభతో పాటు సాధన ద్వారా సాధ్యం చేసుకున్న పాండిత్యం అవధానికి ఎంతో అవసరమని ఆయన గట్టిగా చెప్పేవారు. అవధాన నేపథ్యంలో గుమ్మన్న గారి వ్యుత్పత్తి సౌరభాలు సభ అంతటా గుబాళించేవి. నేటి తెలుగునాట సుప్రసిద్ధ అవధాని గరికపాటి నరసింహారావు 3.5 దశాబ్దాల నాడు గుమ్మన్న గారి అవధానాన్ని చూసి ప్రేరణ పొందారు. ఇంకా ఆయుచితం నటేశ్వర శర్మ, జిఎం రామశర్మ,

0: డాక్టర్ మొదిగొండ అమర్నాథ్, ముచ్చంపేట గౌరీశంకర్ వంటి పలువురు అవధానులపై లక్ష్మీనరసింహ శర్మ ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావం ఉంది. శతావధానం, అష్టావధానం ఈ రెండింటిలో అష్టావధానం చేయడమే కష్టమని లక్ష్మీనరసింహ శర్మ ప్రగాఢ అభిప్రాయం. అవధాని తన అవధానం చివర పృచ్ఛకుల ప్రశ్నలకు పద్యరూపంలో తిరిగి అప్పజంపడంలో, ఆశుకవిత విన్యాసంలోనూ వేగం ఉండాలన్నది ఆయన అభిమతం. అవధాన విద్యా ప్రదర్శనలు నిమగ్నమైన వారు కావ్యరచనలు విరివిగా చేయడం అరుదు. లక్ష్మీనరసింహ శర్మ అరుదైన అవధానుల కోవలో చేరుతారు. 1960వ దశాబ్ది చివరిలో ఆయన తొలి కావ్యం కవితా కళ్యాణి ప్రచురించారు. దోర్బల విశ్వనాథశర్మ వంటి గొప్ప విద్వాంసులు కవితా కళ్యాణిలోని భావుకతను ప్రశంసించారు. కవితా కళ్యాణిలో కాల్పనిక కవితా సౌందర్యం వెల్లివిరిసింది. స్వీయ కవితా గానంలోని వీటిని ఆలపించేవారు. పలు అవధానంలో ఆయన చెప్పిన పద్యాలు అవధాన సరస్వతి అనే కావ్యరూపంలో వచ్చాయి. ఈ రచన 1976లో ప్రచురించబడింది. భవిష్యకాలంలో అవధాన ప్రక్రియలో రాణించాలనుకునే వారికి ఈ రచన ఒక కరదీపిక. ఆయన అవధాన పద్యాలు వందలాదిగా అముద్రిత రూపంలో ఉన్నాయి. వాటిని ప్రచురించే ప్రయత్నం జరుగుతున్నది. లక్ష్మీనరసింహ శర్మ 3వ పద్యకావ్యం వాగీశ్వరి స్తుతి. ఇది 1991లో ప్రచురణ పొందింది. ప్రసిద్ధ పండితులు పరాశరం గోపాలకృష్ణమూర్తికి ఈ రచన అంకితం. 1998లో ఆద్యమాతృక పేరుతో 4వ రచన వెలుగు చూసింది. దీనికి విశ్వనాథేశ్వర శతకం అనే పేరు కూడా ఉంది. పలువురు విమర్శకులు ఆద్యమాతృకను మహాకవి ధూర్జటి కాళహస్తీశ్వర శతకంతో పోల్చి చెప్పారు. సమకాలీన సామాజిక పరిస్థితుల్ని ధ్వన్యాత్మక రీతిలో ఈశ్వరునికి నివేదించడం ఇందులో ఉంది. ఆయన చివరి రచన పద్యోద్యానం. ఇది వందల పద్యాల కృతి. 2010లో పద్యోద్యానం ఆవిష్కరించబడింది. ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య కోయిల సుప్రసన్నాచార్య ఈ కావ్యానికి పీఠికను అందించారు. ప్రచురించబడిన 5 కావ్యాలతో పాటు వందలాది పద్యాలు అముద్రితంగా ఉన్నాయి. ఆత్మకథ రచనను కూడా ప్రారంభించారు. కానీ అస్తమయంతో ఇది అర్ధాంతరంగా నిలిచిపోయింది. అవధాని విలక్షణ కవిగానే కాదు, అత్యుత్తమ శ్రేణి అధ్యాపకులుగాను లక్ష్మీనరసింహ శర్మ గుర్తింపును పొందారు. అత్యంత నిబద్ధతతో వృత్తిధర్మాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా ప్రభుత్వ పురస్కారాన్ని పొందారు. అవధాన ప్రక్రియా నిపుణులుగా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారంతో సత్కరించింది. లక్ష్మీనరసింహ శర్మ జీవిత సాహిత్యాలపై విశ్వవిద్యాలయాలలో పిహెచ్డి పరిశోధనలు జరుగుతున్నాయి. సాహిత్యాన్ని శ్వాసగా భావించి, అవధాన విద్యను ఆరాధ్య దేవతలా అర్చించి, ప్రతిభకు పర్యాయపదమై, నిరాడంబర జీవన వైఖరికి నికార్సైన ప్రతిరూపమై బ్రతికిన లక్ష్మీనరసింహ శర్మ 2011 జనవరి 26వ తేదీనాడు తమ 77వ ఏట స్వర్గీయులయ్యారు. తెలుగు అవధాన ప్రక్రియా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
1: మీరు ఇంతవరకు అవధానం అల శ్రీనివాసమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, MGM దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్
4: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి చిట్టిబాబు అందించిన వీణావాద్యం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమలో మొదటగా సుస్వాగతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాతృదేవోభవ చిత్రం నుంచి చిత్ర ఎంఎం కీరవాణి పాడిన ఈ పాట వినండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: సుందరకాండ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం వినండి.

0: క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ హేమా వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, పిఐసియు, ఎన్ఐసియు, ఎస్ఐసియు లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజీఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.
1: అమ్మ రాజీనామా ఈ చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం చక్రవర్తి.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది.

సృష్టి కర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: శ్రీరామదాస్ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన శ్రీ వేదవ్యాస గీతం వినండి. సంగీతం MM కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తాత మనవడ చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన ఈ పాట వినండి.

0: దశలు వాడుకునే నాటకం.
1: త్వరగా కానీ ప్లీజ్ త్వరగా.
2: ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా?
1: అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని.
2: అవును కదా, వయసు అయిపోయినప్పుడు రన్నర్ కావాలి మరి.
3: కానీ బ్యాంకింగ్ కాదు.
4: అయినా గానీ ఆర్బీఐ అంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, డిఫరెంట్లీ ఏబుల్డ్ అయినా, మీరు బ్యాంకుకు వెళ్ళలేకపోయినా, బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి.
3: సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: శ్రీకృష్ణ అవతారం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పి లీలా పాడిన ఈ పాట వినండి. గీత రచన సీనియర్ సముద్రాల, సంగీతం టీవీ రాజు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెలుగు నీడ చిత్రం కోసం ఘంటసాల పాడిన కొసరాజు గీతం వినండి. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: ஜா பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரலுகா மீ ஆரோக்கியానికి శ్రీ ఓభిలాషి சைபால்
3: శ్రీ కాళహస్తి మహత్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాట వినండి. గీత రచన తోలేటి, సంగీతం ఆర్ సుదర్శన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అంతులేని కథ ఈ చిత్రం కోసం కేజే జేసుదాస్ పాడిన ఆచార్య ఆత్రేయ గీతం వినండి. సంగీతం MS విశ్వనాథన్.

కులదైవం చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి సమయం 10 గంటల 20 నిమిషాలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర ఈ ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు యాత్రలో పాల్గొంటున్నారు. కాగా ఈ యాత్ర కాసేపటికి తన ఖమ్మం చేరుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మిగతా నేతలకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ టీజీటెట్ లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు 60% మార్కులు, బీసీ అభ్యర్థులకు 50% మార్కులు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు అర్హతగా నిర్ణయించారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ద్వారా దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమం తదుపరి దశను ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా జిల్లా స్థాయి నుంచి ప్రారంభమై రాష్ట్ర స్థాయి మీదుగా జాతీయ స్థాయి వరకు సాగే మూడంచెల విధానంలో పోటీలు నిర్వహిస్తారు. మై భారత్ పోర్టల్లో నమోదు ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించిన 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది. మొదటి పరీక్షలో సముద్రంలో దిగిన తర్వాత క్రూ మాడ్యూల్ తిరిగి నిటారుగా నిలబడేలా చూసే ఆపరేటింగ్ సిస్టమ్ను ధృవీకరించారు. రెండో పరీక్షలో వ్యోమగాములుండే క్రూ మాడ్యూల్ను విద్యుత్ చోదక శక్తిని అందించే సర్వీస్ మాడ్యూల్తో అనుసంధానించే అంబిలికల్ మెకానిజంను వేరు చేశారు. అలాగే ఒక నమూనా క్రూ మాడ్యూల్ నుండి CSU-2ను వేరు చేసే పరీక్షను కూడా నిర్వహించారు. హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి తీసుకువస్తూ నిర్మించిన కొత్త అవుట్ పేషెంట్ విభాగం సిద్ధమైంది. దీన్ని రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి శోభా కరణ్ లజే ప్రారంభించనున్నారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులను కూడా హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 1 నుంచి 19 సంవత్సరాల్లో పిల్లల్లో పేగులు వచ్చే పురుగుల నివారణకు అల్పెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పిల్లల్లో రక్తహీనత తగ్గించడం, పోషకాహార లోపాన్ని నివారించడం, వారి శారీరక మానసిక ఎదుగుదలను మెరుగుపరచడం ఈరోజు ముఖ్య ఉద్దేశంగా ఉంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో

0: ఢిల్లీకి చెందిన యానిక్ సిన్నర్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:00 దాటి 3:45.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:39.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిత్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జార్డన్, కువైట్, బహ్రెయిన్లు అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖ అభివృద్ది సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియచేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి 2 కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫోరెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసిఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో

పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ధ ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం, అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హార్మోజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా, మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫారెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా 2వసారి

0: తప్పించుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవాదుల ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరంగా. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావుతో కలిసి ఈ ఉదయం సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులకు, 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ బృందంలో ఎంపీ డికే అరుణ, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈరోజు ఖమ్మం కొత్తగూడెంలో యాత్రకు ఘనస్వాగతం లభించింది. కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాం. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: కాగా సింగరేణి భరోసా యాత్ర మణుగూరు, భూపాలపల్లి, తాడిచెర్ల, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో సాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హైదరాబాద్ రాజభవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఉదయం ప్రారంభించారు. 1 నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరికీ ఈ మాత్ర తప్పనిసరిగా వేయించాలని ఆయన తల్లిదండ్రులు కోరారు. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి ఎదుగుదల మందగిస్తుందని, చదువుపై శ్రద్ధ తగ్గుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాత్రల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి, చదువుపై ఏకాగ్రత పెరుగుతాయని ఆయన వివరించారు. విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 96,81,000 మందికి పైగా చిన్నారులకు మాత్రలు అందజేస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పంపిణీ జరుగుతోంది. ఈరోజు మాత్ర వేసుకోలేకపోయిన పిల్లల కోసం జూలై 20 తేదీన ప్రత్యేకంగా మాపప్ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తిపోతుల పథకాన్ని సందర్శించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ లెనిన్ వత్సల్ టోప్సో, నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు దేవాదల ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నుంచి వస్తున్న వరద ప్రవాహం, ప్రాజెక్టులో వస్తున్న ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యంతో పాటు నీటి పంపింగ్కు సంబంధించిన తాజా వివరాలను ఇరిగేషన్ అధికారులు మంత్రుల బృందానికి మ్యాప్ల ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం చేసిన 3 అత్యవసర కార్యాచరణ ప్రణాళికలపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్రిసాట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు ఇక్రిసాట్, ఐఐఓఆర్, ఐఐఎంఆర్, క్రీడా సంస్థల శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి నుంచి దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 7 ఈఎస్ఐసి ఆరోగ్య ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లోని కొత్త ఓపీడీ విభాగాన్ని ఆయన స్వయంగా ప్రారంభించనుండగా మిగిలిన 6 ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని

0: రాజమహేంద్రవరం, అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరంబదూర్ ఆసుపత్రితో పాటు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని పలు ఈఎస్ఐ డిస్పెన్సరీలను ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_HVDను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్వి, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్నంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రారంభించారు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన T20 Season 1 ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోర్లో ఖమ్మం ఏసెస్ జట్టుపై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఘన విజయం సాధించి తొలి సీజన్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మ్యాచ్ను గవర్నర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక్క మల్లుతో కలిసి వీక్షించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష TGTET ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలవుతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి ఫలితాలను, స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ TGTET లేదా పాఠశాల విద్యాశాఖ పోర్టల్లో ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసమే ఏటా 2 సార్లు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పంపిణీ కార్యక్రమాన్ని వేములవాడ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ,
1: పిల్లల ఆరోగ్యాన్ని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉండటం కోసం, భవిష్యత్తులో ఎలాంటివి రాకుండా నొల్లి పురుగుల వల్ల పడేటువంటి ఇబ్బంది కూడా చెప్పడం జరిగింది. నొల్లి పురుగులు కడుపులో ఉండడం వల్ల, చిన్నప్పుడు మనం ఆటలాడుకోవడం వల్ల కొన్ని పురుగులు తెలిసి తెలియకనే మన కడుపులో ప్రవేశిస్తాయి.
0: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు అల్బెండోజాల్ మాత్రలు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. హనుమకొండలోని మర్కజీ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు అల్బెండోజాల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులందరికీ అల్బెండోజాల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బాలబాలికలందరూ తప్పనిసరిగా ఈ మాత్ర తీసుకోవాలని ఆయన సూచించారు.
2: 1 నుంచి 19 సంవత్సరాలు గల పిల్లలకు మరియు యువకులకి అల్బెండజోల్ చూయబుల్ టాబ్లెట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతోని చప్పరిచి మింగేలా చేయడం అనేది మనం చేస్తా ఉన్నాము. 1 నుంచి 19 సంవత్సరాలు అందరూ కూడా వాళ్ళ స్కూల్లో తీసుకోవచ్చు. స్కూల్లో లేని వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్ లో మనం తీసుకోవచ్చు. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు 21వ తేదీన తీసుకోవచ్చు.
0: రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు లేదా చెదురుమది జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, ఈశాన్య, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అమావాస్య సందర్భంగా రేపు నల్గొండ జిల్లా చెరువుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం గిరి ప్రదర్శన నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి ఉంజాల ప్రకాష్ రెడ్డి తెలిపారు. మాస శివరాత్రి పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 365 చిన్న ప్రభుత్వం తయారు చేసి భక్తి శ్రద్ధలతో జ్యోతులను వెలిగించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ B.Harisingh అధికారులను ఆదేశించారు. సర్వే గడువు సమీపిస్తున్నందున ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా ఈరోజు మంచిరేవుల్లోని శ్రీ మచలేశ్వర స్వామి, వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో విలసిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి సాధించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ చారకొండ మండలంలోని కస్తూర్బా గాంధీ పాలికల విద్యాలయాన్ని ఇందిరమేళ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, KGBV పాఠశాల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు, నాణ్యత అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులు నిలబడి నిరీక్షిస్తున్నారని, ఈ రోజు నుంచి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులతో సమానంగా దరఖాస్తుదారులకు సీట్లను కేటాయించారు. దీంతో ప్రజావాణికి వచ్చిన ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీజేపీ

0: ఈ ఆధ్వర్యంలో చేపట్టిన శంకరేశ్ భరోసా యాత్రను ఈ ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పిల్లల్లో నులిపురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి బండ్లు బిట్టు విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడిన మంత్రుల బృందం ఈరోజు దేవతల ఎత్తిపోతల పథకాన్ని సందర్శించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి IAS గారు పాల్గొంటారు. మరి మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ జత చేయండి 2324085252 2324085353 2955092923. ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ నంబర్స్లో ఈ నంబర్కైనా ఫోన్ చేయండి. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారు ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852 2324 0853 2955 0923. ఈ నంబర్స్కి కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0402 STD కోడ్ 2324 0852 2324 0853 2955-0923 0402 23240852 23240853 29550923 ఇవి మా ఫోన్ నంబర్స్. ఈ నంబర్స్కి ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఫోన్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

సానిధమ పమగరి సొవస పరిచూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మణిని ముసి ముసి నగబుల రసిక శిఖామణులు తాళ్ తగిట తక జణుత

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 15వ తేదీ అంటే ఈ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 STD కోడ్ 2324 0852 2324 0853 2955 0923 0404 STD కోడ్ జత చేసి 2324085 2 3 2 4 0 8 5 3 2 3 2 4 0 8 5 3 2 3 2 9 5 5 0 9 2 3 ఇవి మా ఫోన్ నంబర్స్. మీరు కాల్ చేసి తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ గురించి ఏదైనా సందేహాలుంటే నేరుగా ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడచ్చు.

ఆకాశవాణి వివిధ్ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3:33 ముంబై వివిధ్ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5 గంటలు. ఇప్పుడు
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. సమయం 5 గంటలు దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట మీనా. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం రమేష్ నాయుడు.

నర్తనశాల ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన సీనియర్ సముద్రాల గీతం సంగీతం సుశాల దక్షిణామూర్తి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట జగదేక వీరుని కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన పింగళి గీతం సంగీతం పెండ్యాలా.

0: ശിവശങ്കരി.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: చిత్రసీమలో ఇప్పుడు విందాం ఆ నలుగురు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన చైతన్య ప్రసాద్, సంగీతం అందించిన వారు ఆర్పి పట్నాయక్.

పాండురంగడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట యోగి. ఈ చిత్రం కోసం సురేష్ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం రమణ గోగులా.

ప్రేయసి రావే ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వెనిగిల్ల రాంబాబు గీతం, సంగీతం ఎంఎం శ్రీలేఖ.

భక్త తుకారాం. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన కృష్ణశాస్త్రి గీతం, సంగీతం ఆదినారాయణరావు.

ఇంతవరకు మీరు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీ టెట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 1.15 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా 50,000 మందికి పైగా అర్హత సాధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు రేపు కొనసాగుతుంది. ఈరోజు కొత్తగూడెంలో పర్యటించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణికి 9 కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గత యూపీఏ పదవీ కాలంలో అవినీతి కారణంగా అన్ని బొగ్గు గనులను బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా వేలం నిర్వహించాలని సుప్రీంకోర్టు 2014 ఆదేశించిందని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఆ విధానాన్ని అమలు చేస్తూనే సింగరేణికి అండగా ఉండాలనే ఉద్దేశంతో తాడిచెర్ల బ్లాక్ 2ను వేలం లేకుండానే సింగరేణికి కేటాయించిందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ను నిర్లక్ష్యం చేసి అప్పుల్లోకి నెట్టాయని విమర్శించారు. కానీ ఇందుకు భిన్నంగా అత్యంత విలువగల తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను ఎలాంటి వేలం లేకుండానే సింగరేణికి నేరుగా కేటాయించి వేలాది మంది కార్మికుల భవిష్యత్తును కాపాడినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 182 మిలియన్ టన్నుల నిల్వలు కలిగిన ఈ బ్లాకు కేటాయింపు ద్వారా 50 ఏళ్ల పాటు ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల సింగరేణికి 2,550 కోట్ల రూపాయల ప్రీమియం ఖర్చులు ఆదా కావడమే కాకుండా రాష్ట్రానికి రాయల్టీల రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయము సమకూరుతుంది. దేవాదల ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం 146 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడ మండలంలోని జే చొక్కారావు దేవాదల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సెంట్రల్ వాటర్ కమిషన్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని, మరమ్మతులు పూర్తయ్యే వరకు గేట్లను మూయలేమని తెలిపారు. బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును లోపభూయిష్టంగా డిజైన్ చేయడం పట్ల భట్టి విమర్శించారు. 12 జిల్లాల్లోని 17 నియోజకవర్గాలకు సాగు తాగునీరు అందించేందుకు గాను దేవాదల ప్రాజెక్టు పనులను పూర్తి చేసి 22 రిజర్వాయర్లను నింపడానికి నిధులను విడుదల చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆయుష్ విభాగంపై ఈరోజు సమీక్ష నిర్వహించి నాణ్యమైన యునానీ వైద్య సేవలను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిజామియా, టిబ్బీ కాలేజ్, హాస్పిటళ్లు ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థలని పేర్కొంటూ, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవన పనులను వచ్చే జనవరి నాటికి వేగవంతంగా పూర్తి చేయాలని టీజీఎంఎస్ఐడిసి చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. వైద్య సేవలు, విద్యాబోధన నిరంతరాయంగా సాగేలా చూసేందుకు ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి సూచించారు. అలాగే మౌలాలిలోని యునాని దవాఖానలో వైద్య సేవల నిర్వహణ సజావుగా సాగేలా చూడాలని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి విమర్శించారు. మంత్రి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు ప్రజా సమస్యలపై మాట్లాడాలని కోరినా ప్రతిపక్ష నేత

0: కేసీఆర్ ఒక మాట కూడా మాట్లాడలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలను పంపు చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ నేరుగా పంపింగ్ చేయగలిగితే బ్యారేజీలు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎలినినో ప్రభావంతో ఈసారి వర్షాలు తగ్గాయని, ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయాలని మంత్రి కోరారు. ప్రజాప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజన అమలు, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం పథకాల ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ సునీతారెడ్డిలతో కలిసి కొత్తకోట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 15వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత భవనాన్ని ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న 2200 మంది సింగరేణి అధికారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆయా అధికారుల సంఘం ప్రతినిధులతో సమావేశమై కోల్ ఇండియాతో సమానంగా వేతన సవరణ పనితీరు ఆధారిత చెల్లింపుల అమలుపై వారి డిమాండ్లను సమీక్షించారు. అధికారుల సంఘానికి భరోసా కల్పించి రాబోయే 3 నెలల్లోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని యజమాన్యాన్ని బట్టి ఆదేశించారు. సింగరేణి సంస్థ పోటీతత్వాన్ని పెంచేలా, అంతర్జాతీయ స్థాయికి విస్తరించేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రులు వాకట్ శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో కలిసి వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ 237 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మక్తల్ నారాయణపేట 4 లైన్ల హామ్ రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తామని తెలిపారు.
1: ఎంతో మంది చనిపోవడం, కాలు చేతులు ఇరగడం, ఇంకా ఎంతో మంది వికలాంగులు కావడం, హాస్పిటల్లో ఇలా డెలివరీ ఎమర్జెన్సీ ఉన్నది, పోవాలన్నా కానీ 25 కిలోమీటర్లకు గంట 20 నిమిషాలు. మీకు మాట ఇస్తున్నా, 1 సంవత్సరంన్నర అంటే 12 నుంచి 16 నెలల లోపు ప్రతి నెల ఒకసారి రోడ్ ఇన్స్పెక్షన్ చేపించి 20 నిమిషాలలో మక్తల్కి వెళ్ళి నారాయణపేట పోతారు, అది నేను గ్యారంటీగా చెప్తున్నా.
0: మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారమే అధికారిక వెబ్సైట్ tgtet.aptonline.inలో tgtet ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు 115,028 మంది అభ్యర్థులు హాజరుగాగా 50,544 మంది అర్హత సాధించారు. ఇందులో 23,623 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక కమ్యూనిటీల వారిగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే ఎస్టీలు 51.03%, బీసీలు 40.36%, ఈడబ్ల్యూఎస్లో 22.43%, జనరల్ అభ్యర్థులు 20.15% ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం మీద పురుషుల కంటే మహిళలే మెరుగైన ప్రతిభ కనపరిచారు. పేపర్ 2 మ్యాథ్స్లో 32,555 మంది మహిళలు హాజరు కాగా అందులో 12,495 మంది ఉత్తీర్ణులయ్యారు. పురుషులు 11,567 మంది హాజరు కాగా 5,488 మంది ఉత్తీర్ణులయ్యారు. లార్డ్స్లో జరిగిన మొదటి మహిళల టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టీమిండియా నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం 2వ ఇన్నింగ్స్లో టీమిండియా 341కి స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. కాగా భారత బౌలర్ స్నేహ్ రాణా 4 వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగాలు తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించాయి. రక్తదానం చేసిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు రక్తం ప్యాకెట్లతో ముఖ్యమంత్రి నివాసానికి మార్చిగా వెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించి తాడిచెర్ల 2

0: బ్లాక్ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి దేవాదుల ప్రాజెక్టును సందర్శించి గోదావరి జలాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆయుష్ విభాగంపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం టీజీటెట్ ఫలితాలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:20 దాటి 26 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో హిడింబ బకాసుర వద చిందు యక్షగానం వింటారు కథకులు శ్రీ పిల్లుట్ల స్వామి బృందం. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారమయ్యే పంట పొలాలు కార్యక్రమంలో పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం, మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి కిరణ్ గారితో పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. అనంతరం పంట పొలాలు కార్యక్రమంలో పసుపు పంట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువరైతు వి రామారావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రసీమ. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్ర సమర్పణ. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డీకే పట్టమ్మల్ గారి గాత్రం వింటారు. ఇక రాత్రి 10:00 to 11:00 అంటే ప్రసార సమాప్తి వరకు మధుర గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఇక ఇప్పుడు రేపటి అంటే మంగళవారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. 6:40 దేశభక్తి గేయం. 6:40 ప్రాంతీయ వార్తలు. 6:50 ప్రసార విశేషాలు. 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య అమృతం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ. రేపు ఉదయం 12:40 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తలు. 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 to 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు. 6:20 సమాచార దర్శిని. 6:30 యువవాణి. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి. 7:45 వికసిత్ భారత్. 8:00 చిత్రసీమ. 9:00 న్యూస్8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 మధుర గీతాలు వింటారు. ఇవి రేపు ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్లోని కొన్ని వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:25. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడువుల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
6: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
7: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
8: BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
9: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
10: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
11: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, Stand-up India, ముద్ర, CGTMSE.
10: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

0: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో విందాం శ్రీ పిల్లుట్ల స్వామి బృందం వారి హిడింబ బకాసురవద చిందు యక్షగానం. కార్యక్రమం వినబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ పిల్లుట్ల స్వామి బృందం వారి హిడింబ బకాసురవద చిందు యక్షగానం.

0: చెప్పండి.
1: చెప్పలేనా? ఓ చెలి, మా పట్టణమరగా హస్తినాపురి పట్టణము.
0: అవును,
1: హస్తినాపురి పట్టణం పరిపాలించే పాండ మహారాజు నా భర్తనుడమ్మా. నా పేరు కుంతిదేవి అంటున్నారు. నాకు 5 కుమారులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకల సహాదేవులమ్మా. అయితే పట్టణంలో ఆ కౌరవుల చేత జూదం మొదలుపెట్టి ఆ జూదంలో ఓడిపోయి మా కుమారులు మేము కలిసి అడవిలోకి వచ్చినటువంటి వారము. మేము అరణ్యంలో ఉన్నాము అమ్మా. సరే, నా కుమారులు ఇంకెక్కడ ఉన్నారు, అడవిలో ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోతాను. ఓ ధర్మరాజా, భీమ, అర్జున, నకల సహదేవులారా, నా కుమారులు ఎక్కడ ఉన్నారు, అడవిలో తోస్తుందా? ఓ భీమసేన కుమారా, ఎక్కడ వెళ్ళారు నాయన?
2: నీకు ఏం బాధ కలిగింది తల్లి?
1: ఏం బాధ కలిగిందంటే ఏమి చెప్పాలే నాయన? నాయన, ఈ అడవిలో ఎక్కడ చూసినప్పటికీ నేను కట్టిన నేల, నాకు దాహం అవుతున్నది, కొద్దిగా జలములు తీసుకొని రాండి నాయన, వెళ్ళండి. సరే, వెళ్ళండి నాయన, వెళ్ళండి, వెళ్ళండి.
3: ఏరో, సరిగా వచ్చిన బండ్లములోనా ఏమో నరవాసులు వచ్చినది ఎక్కడ ఇది దాని

0: ఏమిటి ఈ సరిగా పడమోన తల్లితో ఆరుగురు ఆ చెట్టు కింద కూర్చున్నారు. వీరిని కాదుగా దేవి నా చెల్లి అయినా విడింబి ఉన్నది. చెల్లెల్ని తీసుకువచ్చి చెల్లెల విడింబి ఇతడమ్ము
1: పడాతీయను నేను నన్ను విడింబి అని పేరు పడాయితీ.

0: ఈ సమయంలోన ఎవరో బాలుడు ఇక్కడ తిరుగుచున్నారు. ఎవరు కాబోలు నీతను?
1: వాళ్ళు మానవులు ఉన్నట్టు, ఆ తల్లి ఆరుగురు ఉన్నట్టు. వాళ్ళ ఆరుగురు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు, వాళ్ళని చూడండి.
0: ఆహా, ఎవరు కాబోలును? ఆహా, ఎవరయ్యా మీరు? దంటలేక ఒంటరి ఉన్నారు, ఎవరు మీరు?
2: మీరు హక్కుమైన ఒక సింహము తీరిక నిలబడి ఉన్నాను.
0: ఎవరయ్యా మీరు?
2: ఎవరైతున్నారు? ఈ ఘోర అరణ్యంలో తిరుగుతున్నావు బాలో, ఎవరో చెప్పు నాతో.
0: నేను ఎవరు అంటున్నావా? నా పేరు ఇడింబి అంటారు.
2: ఇడింబియాకు ఎందుకని వచ్చావు చెప్పు.
0: ఆహా, ఎందుకని వచ్చారంటున్నావా?
2: మరి
0: ఆ నీ సూపు సౌందర్యం చూస్తే నా మనసు వికోలమైదోస్తున్నదయ్యా. ఒక్కసారి నాతో ప్రేమించుము, ఒక్కసారి నన్ను కూడా సుఖించి నాతో మా పురంబు పోదాం రా.
2: మీ పట్నము నాను, నీతో సుఖించను, వెళ్ళు.
0: ఇట్లనా అయ్యా? గుమగూడి నన్ను కూడా సుఖించి మా యొక్క పురంబు పోదాం రా. ఒక్కసారి నన్ను కూడా సుఖించి నాతోని ప్రేమ తీర్చవయ్యా.
2: అదంతా మాకు పాండవుల వంశాన్ని లేదని చెప్పలేదా?
0: అర్ధంబులను మించు అలరా.

0: ఏమంటున్నారు?
1: అర్ధంపులను మించు హల రాయసుండగా నాతోని కూడా
2: సుఖించవయ్యా.
1: నన్ను కూడా సుఖిస్తేనేమో మా పురము వెళ్దామయ్యా. రమ్ము రమ్ము.
2: మీ పురముతో అవసరం లేదు.

0: మహారాక్షసి కొండ మాత్రిక వచ్చి లేపుతున్నావు నన్ను.
1: అట్లనా?
0: అవును.
1: నన్ను కూడా సుఖిస్తే నీతో ప్రేమ అనురాగాలు తీస్తానయ్యా.
0: నాతో ప్రేమ అనురాగమా?
1: అవునవును. మా పురంబు పోదాం రా.
0: నీ మనసుకు బాగా ఆలోచించుకో. నేను ఎవరిని అయితున్నానో నీకు ఆలోచించి పంది.
1: అట్లనా?
0: అవును.
1: రావా మా పురంబు.
0: నీ పురంబు రాను, నీతో హక్కే లేదు.
1: అట్లా కుటిలంబు.

0: నన్ను కూడా సుఖించి మా యొక్క పురంపు పోదాం రావయ్యా.
1: సరే, అతడు సత్య ఉపదేశం చెప్పాలి.
0: చెప్తా.
1: మీ అన్నయ్య సత్య ఉపదేశం నాకు చెప్తే నిన్ను తప్పక కూడి సుఖిస్తాను.
0: అంతేనా? ఇప్పుడే మా పురంపు వెళ్దాం దాదా.
1: అదు
0: ఈ సమయంలోన వెళ్ళి ఆ మా అన్నగారిని ఆయన బలిస్తే నాకప్పుడు నాకు సంతోషం అవుతుంది. మా అన్నతోని యుద్ధం చేయండి.
2: ఏమిటిరా, ఇంతవరకు మానవుల తీసుకువచ్చి కాడికి ఇస్తానంటే ఇంకా రాకపాయ్. అయినా ఇప్పుడే పోయి అది ఎక్కడ ఉన్నదో చూసేదగాక.
0: వెళ్ళండి.
2: ఏమే చెందరా, నిన్ను ఐదుగురిని తీసుకుని రమ్మనంటే వాని కూడి ఉన్న వాని.
0: అవునవును.
2: చెడరా, చెడరా, నీ బిడ్డ చేయని నేను చెప్పిన పనులు.

0: ఒక్కసారి నన్ను కూడా సుఖించి మా పురంబు పోదాం రావయ్యా.
1: అటుల్యా,
0: అవును
1: మీ విడంబస్వరుడు మీ అన్నయ్యనా?
0: మా అన్నయ్య వచ్చినా నిన్ను ప్రాణంతో
1: కుదించే.
0: అవును,
1: పురికాలికి బలి పెడతాడు.
0: బలిస్తాడు నిన్ను పురికాలికి.
1: అట్టనా? వాళ్ళైతే

0: వాడి భారం ఎంత, భుజబలం ఎంత, అహంకారం ఎంత, నేను చూసుకుంటాపా
1: రావా
0: ఎప్పుడు ఇప్పుడా
1: అవును
0: నీ వెనుగెంబడి.

0: కాని మానవ పుడలేదు వీడు నాడలేందుకే
1: ఏడు చేయకను కాని మానవుల కార్యను
2: చేసేది నీకు సానా దిమ్మెక్కి వాని కూడి ఉన్నావు అయినా వాని విడవని
1: అన్నయ్య నన్ను క్షమించండి అన్నయ్యా నేను

0: అన్నయ్య.
1: ఏమిటి?
0: నేడు నన్ను మన్నించి నన్ను క్షమించన్నయ్య. నేను చేసిన పాపానికి ఇతను కూడి ఉన్నాను, నన్ను క్షమించన్నయ్య.
1: నరునేమో పెంపు చేస్తావు, నన్నేమో చిన్నపుస్తావు. అయినా నిన్ను నేను నమ్మరాను. అయినా కాని వాడిని విడవవా? నీవు
0: పిలుస్తాను.
1: విడవవా?
0: విడవను, నాకు ఈయన కావాలి.
1: అయినా వీని వధించినాకనే దాని వెనుక తిరిగి వధించాను.
2: ఓరి
1: నా చెల్లెలు నువ్వు ప్రేమించావు, నీవెమందురా? నీవు
2: హన్నెండు పిండ బ్రహ్మాండం ఉందిరా, నిన్ను ఈ పాతాల లంక చుట్టూ బలివేస్తానరా.
1: అయినా నీ బలమేమో నా బలమే
2: చూస్తున్నావు.
0: వధించావా?
2: మీ అన్నయ్యను కొండ మాదిరిగా వాడిపోయి చూసుకోబో.
0: ఆహా అన్నయ్య, ఆహా అర్థమైపోయాడా మా అన్నయ్య?
2: అర్థమైపోయిండు.
0: అయ్యో ఎక్కడ ఉన్నాడు?
3: ఇదిగో ఆ గుట్ట మాదిరిగా ఆ చెట్టు కింద పడిపోయాడు ఒక్క ఒక్క వేటకి.
0: అయ్యో అన్నయ్య ఏమి చేయదును, ఇది ఏమి చిత్రము అన్నయ్య? ఎంతైనా మా అన్నయ్య కదా, చనిపోయినా కానీ ఈ లోకం చూసినా ఏమనుకుంటారు? మా అన్నయ్య చని మూర్ఛగతుడు చనిపోయాడు. ఈ సమయంలోన ఈ భీమసేనుని తీసుకొని మా పురంబు వెళ్ళడను.
2: ఈ పాతాల లంకంతా తిరిగి మీ అన్నయ్యను అక్కడ హతమైపోయింది కదా,
0: ఇప్పుడే ఆ బకాసురుణ్ణి చంపి నీవు రావాలయ్యా.
2: సరే, ఆ బకాసురుడు ఎట్లా చేస్తాడు, ఎక్కడ ఉంటాడు?
0: నేను చెప్తాను.
2: చెప్పాలను. చెప్పు.
0: ఏకాచక్రపురి పట్టణంలోన ఆ పాండవులు 12 సంవత్సరములు ఆ కొలువున్నారు అక్కడ. ధర్మరాజు, భీమంబొట్లు, అర్జునుడు, నకులుడు, సహాదేవులు వీళ్ళు ఆ వనములో ఉన్నారు. ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆ బకాసురుడి బండెడు కుడుములు, వాడు బండెడు కుడుములు తిని అక్కడ ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఇప్పుడే ఆ బకాసురుడిని వధించి రావాలయ్యా.
2: నేను వధించి వస్తా, ఏకచక్ర నగరం పోతా. పోయి
0: వాడిని తీసుకొని బండిని ఒక కట్టుకొని ఇప్పుడే తీసుకొని రా.
1: అయినా పాండవులకు నేను తాతను, ముత్తాతను. అయినా చాలా వీడు తల్లితో ఆరుగురు ఏలాంటిగా వీడు మాయ, ఆ మాయ రూపం ఎలాంటిగా అంటే నేను ఒక కులను చూపిస్తా. ఆ కులను తాళమాడితే బ్రాహ్మణులు అయి అప్పుడు ఏకచక్రపురి పట్టణము పోతారు.
0: అది
1: అప్పుడు వీళ్ళు బతుకుతారు, లేకపోతే ఆ కొండ మీద ఉన్న బకాసురుడు వీళ్ళని మింగేస్తాడు,
0: చంపుతాడు.
1: అవును.
0: సరే ఇప్పుడే వెళ్దాం పద.
2: తాతగారు వందనములు, వందనములు.
1: చదవగా వర్ధులు.
2: నేను పాండురాజు మహారుణ్ణి, నేను భీమసేనుడు.
1: నేను నీవు భీమునివా? అయినా నేనేవన్నట్టుకుంటున్నావు?
2: మీరెవరు?
1: మేము వ్యాసులం.
2: వ్యాసుడు?
1: అవును
2: అవును. మా తాత, మా తాత ముత్తాతల నుంచి కూడా మీ వ్యాసుల వారు సేవ చేయాలని చెప్పిండ్రు.
1: అదిగో ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులారా, ఆ కులంలో మీరు

0: మనం ఆడితే మారుగూపము మీరు బ్రాహ్మణులు అవుతారు.
1: అట్లనా?
0: అప్పుడు మీరు ఏకచక్ర పిరి పట్టం పోయి ఆ విడింబరాజులు వధించినట్టే బకాసుడిని వధించాలని వంతు.
2: సరే, ఇప్పుడైనా ఈ గుండము స్థానం ఆడాలి కదా.
0: అవును,
2: గుండములో మునిగినారు
0: మీకందరికి. మీ అమ్మ కూడా కుంతి కూడా మారిపోయాది, మీ రూపాలు కూడా మీ రూపమే పడ మార్చాది. అయినా ఒక ముచ్చట, ఇప్పుడే నీవు ఆ బకాసురుని యొక్క ఒక రోజుకు ఏకచక్రపురి పట్టణంలోన ఒక మనిషిని ఒక ఎనుబోతును తింటున్నాడు వాడు. ఆచి అన్నము బండెడు కుడుములు అన్నము నువ్వు తిని వాని వధించే నీవు బీనువి, లేకపోతే బాగుండదు.
2: సరే, ఆ బాబు నా తల్లి ఎక్కడుందో నేను పోయి కలుపుకుంటా.
0: సరే
2: అమ్మా, వందనములు వందనమ్మా.
3: వందనములు వందనములు చల్లగా వాడిదిలాని.
2: అమ్మా, కన్నీరు పెట్టి ఏడుస్తున్నారు ఎందుకు తల్లి?
3: మేము ఇక్కడైనా ఆ పాండవుల జూదమాడి జూదములో ఓడిపోయి మమ్మల ఈ ఘోర హరణ్యములో ఉంచారు.
2: ఇది మా పాండవుల కోరవట్టి 18 సంవత్సరములు బకాసురుడు.
3: అవునవును.
2: ఈ ఏక చక్ర బ్రహ్మలు ఉన్నాడా?
3: అవునవును.
2: నేను పోతా. ఆయనకు ఆయన వంతుకు ఏమేమి తీసుకుపోయేది?
3: ఆహా, అతనికి బోనపప్పలు,
2: బోనపప్ప,
3: బండెడు కుడుములు, ఒక ఎన్నపోతు, యాప చెట్టు వేరు, ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళితే వాడు తిని సంతోషిస్తాడు. అప్పుడు
2: అమ్మా, నేను ఎండపోతులు కట్టుకుంటా పోతా బకాసురుని దగ్గరికి. పోతా, వాణ్ణి యుద్ధం చేసి వస్తా.
3: సరే వెళ్ళండి,
2: వాణ్ణి చంపే వస్తా. ముందు వానికి బకాసురునికి పండ్ల పుల్లు ఇచ్చేదట. ఇగో వేసుకో పండ్ల పుల్ల.
0: ఏరా, నా వంతుకొచ్చిన బోనము అంత తిని రాళ్ళు రప్పలు తీసుకుని వచ్చాయేమి రా నా ఇమ్మడికి. నా ముందు
2: వీని వంతుకు వచ్చిన బోనం అంతా మింగేసి రాళ్ళు రప్పలు ఈ బండి నిండా నింపుకొని ఇప్పుడే బకాసురునికి ఇస్తా. ఇగో బండి తీసుకో.
0: నా ఎరుపు చూస్తే నీకు భయం ఉందేవా? అయినా ఒక వేటలో నీవు చనిపోతావు.
2: అట్టనా? ఈ వేక చక్రపురం పట్ట చేసుకున్నావురా?
0: ఏమన్నావురా మానవ?
2: నేను మానవుడను, మానవుని గారు.
0: నీవు నా ఏక చక్రపురి పట్టం వచ్చి నా కుడుములు నా బోనం అంతా తిని నాతోటి సంహరం చేసుకోడానికి వచ్చావా? నీవెంతరా?
2: నేను పాండురాజు కుమారునిరా.
0: ఓరి, నీ నాతోటి ముష్టి యుద్ధం చేస్తావా, గద యుద్ధం చేస్తావా? నీవెంతరా? నాతోటి
2: చేస్తా,
0: అలాంటి
2: యుద్ధమైనా చేస్తా, ఏ యుద్ధమైనా సిద్ధమే.
0: రా, పోరాటకు నుండి.

0: नींव नदी बदल तुम इन जनता
1: तो नींव।

0: ఓహో,
1: ఇప్పుడు అవిని వధించాను.
0: బకాసురుడు చనిపోయి ఉన్నాడు. అమ్మాయితో చెప్తా.
1: ఇప్పుడే బండి నగ కట్టుకొని తీసుకొని
0: ఏక చక్రపురం అంతా తిప్పి పాండవుల దగ్గరికి తీసుకోవాలి.
1: తీసుకువెళ్ళండి.
0: బలి బలి బలి.

0: ನಿಮ್ದದಗತ
1: ಈ ಸಂಯಮಣ ಚಕ್ರಪುರಿ ಪಟ್ಟಣ ಅಂತ ದಿಪ್ಪಿನ ಇಡಿಂಬಿತೋ ಪ್ರೇಮಿಂಚುಕೊಂಡು ಬೆಳ್ತಾ
2: సరే పోండి ఇడిమే కలిసి వచ్చేస్తా చూడు
1: చలి ఇప్పుడైనా వాళ్ళిద్దరిని అతం చేసిన పర్వాలేదుగా నాకు భయం అన్నదే లేదు
0: అంతేనా
1: ఇప్పుడు ప్రేమ రాగం

0: ఈ పువ్వుల చేయ పైన మంచిగా ప్రబలించుదాము రమ్ము.
1: సరే వెళ్ళ పద.
0: మనకు సంతోషం అనిపించినది.
1: అవును
0: అయినా ఇప్పుడు
1: మనము కూడి సుఖించి మన పురము పోయి ఇప్పుడే మన ఉద్యానవనం వెళ్దాం పద. ఇక
2: మోరాలేమో.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పిల్లుట్ల కనకస్వామి బృందం వారి హిడింబి బకాసుర వద చిందు యక్షగానం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:00. ఇప్పుడు విందాం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.

ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ పాఠశాల విద్యాశాఖలో డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డీఈఓ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 24 డీఈఓ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బీఈడీ కోర్సులో ప్రవేశానికి అర్హత కలిగిన సబ్జెక్టులతో బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 55% మార్కులతో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 1 జూలై 2026 నాటికి 18 నుండి 44 ఏండ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgpsc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 19 జూలై 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో 56, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 1. ఈ విధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఏఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 ఖాళీలు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి

0: ఉండాలి. జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య అభ్యర్థుల వయసు ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apcpdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 20, 2028. మరొక ఉద్యోగ సమాచారం. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సిసిఐ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో భర్తీ చేయనున్నారు. మొత్తం 148 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో గరిష్టంగా అకౌంట్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ 50 ఖాళీలను, అదేవిధంగా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 50 ఖాళీలను, జనరల్ విభాగంలో 30 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను, ఇక మిగతావి అకౌంట్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, మార్కెటింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ 8, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని, ఇక జనరల్ విభాగంలో 1 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీని భర్తీ చేయనున్నారు. మొత్తంగా 148 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో సిఏ లేదా సిఎంఏ ఏదైనా డిగ్రీ, ఇంకా బీకామ్, బీఎస్సీ, బీఈ, ఎంబీఏ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ cotcorp.org.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 24, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు పాల్గొనబోతున్నాయి. మొత్తం 6,715 ప్రొబేషనరీ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్, చివరిగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 21, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం కావస్తుంది 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చిఫణి కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోసేసింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు న్యాయ ప్రక్రియ

0: దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీ వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు May 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది May 28 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన May 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है. कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्रीज लखनऊ के आसपास स्थापित होने जा रही हैं और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమంను ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందిశామానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుక్రా మంగాల్లో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించారు.

0: నా భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానది తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాడ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి CB జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్ ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 20 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇల్లు వాకిలి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో విందాం. పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి కిరణ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. అనంతరం పసుపు పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువరైతు వి రామారావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ముందుగా విందాం. పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి కిరణ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి.
3: ముఖ్యంగా మనకు ఈ పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా

0: దానా తయారు చేసుకోవడం ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి? ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ పశువుల పోషణలో వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అనేటువంటివి నిరంతరం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఎందుకు ఉపయోగించాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకున్నట్లయితే ఎక్కువ లబ్ధి పొందవచ్చు, పశువులకు ఉపయోగించేటువంటి ముఖ్యమైనటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు పశువులకు ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, ముఖ్యంగా వరిగడ్డిని యూరియా ట్రీట్మెంట్ ద్వారా పోషక విలువలు ఎలా పెంచవచ్చు, ఇక ఇతర పంటలైనటువంటి వేరుశెనగ కావచ్చు, ఇతర పంటలలో కూడా మరి ఏ పంటలు మంచివి, వాటి ద్వారా పశువులకు దాణా ఏ విధంగా తయారు చేయవచ్చు అనేటువంటి తదితర విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ అంశాల గురించి వివరించడానికి గాను మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వెటర్నరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ జె సాయి కిరణ్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: సార్ చెప్పండి, పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాలని అంటా ఉంటారు, దాని ద్వారా దాణా తయారు చేసుకోవాలని అంటారు, ముఖ్యంగా ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటారు?
1: ఇప్పుడు మనకి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటంటే, మనకు ప్రధాన పంట మనం ఏదైతే ఉంటుందో రైతులు వేస్తారో మనం అంటే మనం తినడానికి, అట్లా ప్రధాన పంటను కోసిన తర్వాత మిగిలే భాగాలను లేకుంటే వాటి తర్వాత వచ్చే వ్యర్థాలను మనము వ్యవసాయ వ్యర్థాలు అని అంటాం అన్నమాట. ఇప్పుడు మనము ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు వ్యవసాయ వ్యర్థాలను కాల్చేయద్దు అని మనకు గవర్నమెంట్ చెప్తా ఉన్నది. సో అటువంటిది అక్కడ వ్యర్థాలను మనం మళ్ళీ వ్యర్థం చేయకుండా వాటిని తిరిగి ఇట్లాంటి పశువులకు మనం దాణా రూపంలో ఇవ్వడం ద్వారా చాలా ఖర్చు తగ్గించుకోవడానికి కానీ ఇటువంటి మనకు చాలా ఉపయోగాలు అనేటివి వ్యర్థాలతోటి మనకు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ వ్యర్థాలను మనము ఉపయోగించకుండా ఉండకూడదు అనేది ముఖ్యంగా మనకు పోషణకు సంబంధించిన దాంట్లో వాటికి పోషక విలువలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని మనము ముఖ్యంగా పశు పోషణలో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. దాంట్లో చూసుకున్నట్టయితే మన భారతదేశంలో దాదాపు 500 నుంచి 700 మిలియన్ టన్స్ ఈ వ్యవసాయం నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అనేటివి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. వీటిని మనము మామూలుగా సాంప్రదాయ ఆహార పదార్థాలు అని కూడా అంటాం అన్నమాట. తగ్గిన పచ్చిక బయళ్ళు విస్తీర్ణం మరియు పశుగ్రాసాలు అనేటివి సాగు తక్కువ ఉండడం ద్వారా వీటిని మనం తప్పకుండా వాడే అవసరం అయితే మనకు ఉంది. వ్యవసాయ వ్యర్థాలు తోటి రైతుకు చాలా మేలు అనేది ఉంది. అందుకొరకే మనము వాళ్ళకు రైతులకు కూడా వాటిని కాల్చొద్దనే మాటలు కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది.
0: అయితే ఇక్కడ ఈ పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. అయితే ఇవి పశువుల పోషణలో వ్యర్థ పదార్థాలు ఎందుకు ఉపయోగించాలంటారు?
1: అయితే ఎందుకు ఉపయోగించుకోవాలనేది ఏమంటే, మనకు రైతుకు మనకు పశువుల మేతలో చూసుకున్నట్టయితే ఎప్పుడైనా మనకు 70-80% మేతకే ఖర్చు అనేది జరుగుతూ ఉంటుంది. అది తగ్గించుకోవడంలో ప్రాధాన్యంగా రైతుకు ఎప్పుడైనా ఆర్థికంగా మనము ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగా అతను చేయాల్సిన పని ఏంటంటే దాణా ఖర్చు అనేది తగ్గించుకోవడం. తద్వారా ఆర్థికంగా స్థిరత్వం అనేది ఉంటుంది, ఉత్పత్తి అనేది ఎక్కువ ఉండాలి. మళ్ళీ దాణా ఖర్చు తగ్గించిన అంటే మనం తక్కువ దాణా పెట్టే దాంట్లో ఎక్కువ పోషక విలువలు ఉండేటువంటి దాణాను మనం ఎంపిక చేసుకుని పెట్టినట్టయితే మనకు దాణా ఖర్చు తగ్గుతుంది, పశు యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ వ్యవసాయ వ్యర్థాలు మనకు రైతుకు చాలా అందుబాటులో ఉంటాయి, ఎందుకంటే వాళ్లే పండిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర అందుబాటులో ఉండేటి ఇవి. అదేవిధంగా స్థానికంగా కూడా సులభంగా వీళ్ళకు లభిస్తాయి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఒక పంట వేసినా వేరే రైతు ఇంకో పంట వేసినా అక్కడున్న వ్యర్థాలు వీళ్ళకి ఇచ్చుకొని వీళ్ళే వాళ్ళకి ఇచ్చేసుకొని ఆ రకంగా మనం చూసుకున్నా కూడా వాళ్ళవి మనము అంటే అడ్జస్ట్మెంట్ లాగా ఒక సమీకృత దాణ అనేది దీన్ని తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఎండాకాలంలో చూసుకున్నట్టయితే పచ్చిమేత కొరత ఏర్పడుతుంది మనకు. సో ఆ పచ్చిమేత కొరతను కూడా అధిగమించడానికి మనకు ఈ వ్యవసాయ వ్యర్థాలు అనేటి పోషణలో మనకు చాలా ఉపయోగపడుతుంది. పంట వ్యర్థాలు అనేటివి వృధా కాకుండా పోతే, ముఖ్యంగా ఈ కాల్చడం అనేది చేయకుండా ఇంకొక పోషణలకు మనకి వెళ్ళిపోతాయి కాబట్టి అది మనకు ఆ రకంగా ఉపయోగపడుతుంది. పశువుల యొక్క పాల ఉత్పత్తికి వాటి ఆరోగ్యానికి కూడా మెరుగుపడేలాగా వాటిని పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇన్ని రకాలుగా మనకు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలతోటి మనకు ఒక లాభం అనేది చేకూరుతుంది. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు సమీకృత సంపూర్ణ ఆహార రూపంలో మనము నిర్దిష్ట పరిమాణంలో మనం ఇచ్చినట్టయితే చౌకగా మనం ఒక అంటే ఎక్కువ ఖర్చు లేకుండా ఒక ఆరోగ్యవంతమైన పశువునైనా పాల ఉత్పత్తినైనా మనము ఒక రైతు దగ్గర మనం చూడవచ్చు.
0: అయితే ఈ పశువులకు ఉపయోగించేటువంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే ఏంటి, ముఖ్యంగా ఏ విధంగా వాటిని మనం తయారు చేసుకోవచ్చు అంటారు?
1: ఇప్పుడు మనకు ఈ వ్యర్థాలు చాలా రకాలు ఉన్నాయంటే మన రైతు ఏదైతే పండిస్తాడో దాని నుంచి, ఇప్పుడు ఉదాహరణకు మనకు జొన్న పండించిన వారి దగ్గర జొన్న చొప్పలు లేకుంటే మొక్కజొన్న ఉంటే మొక్కజొన్న చొప్ప, ప్రొద్దుతిరుగుడు కట్టే ప్రొద్దుతిరుగుడు పువ్వులు, గింజలు తీసేసిన ప్రొద్దుతిరుగుడు చెక్క గానీ గోధుమ చొప్ప, అదేవిధంగా ఎండిన చెట్టు ఆకులు, వరిగడ్డి, ఇట్లా సోయా కట్టె, ఆయిల్ ఫామ్ నుండి వచ్చే పీచు, చెరుకు పిప్పి, ఇంకా మనకు చూసుకున్నట్టయితే అరటికాయ ఆకులు, చెరుకు నుండి వచ్చే వ్యర్థాలు మొలాసిస్ అవి, అదేవిధంగా కూరగాయల నుండి వచ్చే వ్యర్థాలు, మనం ఫుడ్ ప్రాసెసింగ్ చేసినాక కూడా వచ్చే వ్యర్థాలు,

0: అదేవిధంగా బ్రీవరీ వ్యర్థాలు అంటే మనం బీర్లు ఇవి తయారు చేసినాక ఆ పొట్టు వచ్చేదాన్ని కూడా మనం ఈ వ్యవసాయ వ్యర్థాల కింద లెక్కేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక సమతుల్యమైన ఒక దానాలో మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఒక పాల రూపంలో, అంటే ఉదాహరణకు ఇప్పుడు జొన్న చొప్ప మనము ఒక 50 పాలు వేసుకోవడము, లేకుంటే ఇప్పుడు గోధుమ చొప్ప ఉన్నది అది ఒక 50 పాలు, అంటే వేరే దానాతో కలిపేటప్పుడు మనము ఈ వ్యవసాయ వ్యర్థాలు ఇన్ని పాలలో కలుపుకున్నట్టయితే మనకు ఒక సమతుల్యమైన మనకు సమీకృత దానా ఈ రకంగా మనం తయారు చేసుకోవచ్చు. ఆ పాలలో అంటే మనము ఒక బ్యాలెన్స్డ్గా అన్ని ఉండేలాగా మనం ఒక న్యూట్రిషన్ ఫార్ములా అంటాం మనం, రేషన్ ఫార్ములేషన్ లాగా అన్ని ఉండేలాగా 100% ఇది ఒక 50% పాలు కలుపుకొని మనము పశువులకు దానాగా ఇచ్చుకోవచ్చు.
1: అయితే ముఖ్యంగా ఈ వ్యవసాయంలో ఇప్పుడు మనకు పంట అవశేషాలను ఎక్కువగా కలుస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవసాయంలో మిగిలిపోయేటువంటి వరిగడ్డి కానీ, మొక్కజొన్న కాడలు కానీ, ఈ శనగ తొక్కలు కానీ, లేదా వేరుశనగ గడ్డి లేదా చెరుకు, ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టు పొద్దుతిరుగుడుకు సంబంధించినటువంటి మిగులు వంటి వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఒక సరైన పద్ధతిలో ఉపయోగిస్తే అన్ని పశువులకు పోషకాహార దానాగా మారుతాయి, వాటిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే ఇటువంటి సమయంలో మనకు ఎక్కువగా వినబడేది ఏంటంటే ఏదో యూరియా ట్రీట్మెంట్ అని వినబడతా ఉంటది. మరి ఇది ఏ పంటకు ఈ ట్రీట్మెంట్ చేస్తారు, దాని ద్వారా పోషక విలువలు అనేటువంటి ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా పెంచుకోవచ్చు అంటారు?
0: మనకి యూరియా ట్రీట్మెంట్ మనము చాలా రకాల దానా వాటిలలో చేసుకోవచ్చు, కానీ మనం వ్యవసాయ వ్యర్థాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందరికి లభించే వరి గడ్డికి మనం యూరియా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తారు, ఎండుగడ్డి వరిగడ్డి ఇవే పెడతా ఉంటారు, పచ్చి మీద అవైలబిలిటీ అనేది తక్కువ ఉండడం ద్వారా ఇవి పెడతా ఉంటారు. ఈ ఎండుగడ్డి తిన్నప్పుడు పశువులకు అంటే కడుపు తిని తిన్నము అన్న ఒక ఫీలింగ్, అంటే పొట్ట ఉబ్బడం అక్కడ వరకే ఉంటది, దాంట్లో పోషక విలువ అనేది తక్కువ ఉంటాయి. పశువులు పెంచాలంటే మనము ఈ యూరియా ట్రీట్మెంట్ అనేది తప్పకుండా చేయాలి. అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఒక 100 కేజీల వరిగడ్డి తీసుకున్నట్టయితే మనము దానికి ఒక 4 కేజీల యూరియా కలిపి దాన్ని ఒక 100 లీటర్ నీళ్లు మిక్స్ చేసేసుకుని మనము ఈ యూరియాను నీళ్లు ఏదైతే కలిపిన ద్రవణం ఉందో ఈ వరిగడ్డి మీద స్ప్రే చేసి పెట్టాలి. పిచికారి చేసిన తర్వాత దాన్ని ఒక 21 రోజుల్లో అని నిల్వ చేయాలి. మనం 21 రోజులు నిల్వ చేసిన తర్వాత పశువుకు మనము దానా రూపంలో మళ్ళీ ఈ వరిగడ్డిని అనేది చేయొచ్చు. ఈ రకంగా మనం చేసినప్పుడు ఏమైతుందంటే అక్కడ వాటి పోషక విలువలు అనేది ఆ ఎండుగడ్డిలో పెరుగుతూ ఉంటాయి. సో ఆ రకంగా తయారు చేసుకున్న వరిగడ్డిని మనము ఒక పశువుకు దాదాపు 4 నుంచి 5 కేజీల వరకు మనము మేతగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మనం యూరియా ట్రీట్మెంట్ అని చెప్తాం అన్నమాట.
1: మరి వ్యవసాయ వ్యర్థాలతో దానా తయారీ వల్ల లాభం ఏంటంటారు?
0: లాభము మనకు చాలా ఉంటాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆ వ్యర్థాలను మనం వ్యర్థాల కింద పరిగణించకుండా, ఒకటి రైతులు ఆ వ్యర్థాలను కాల్చకుండా, అంటే మళ్ళీ ఇప్పుడు భూసారం తగ్గడానికి పొల్యూషన్ కాకుండా, అది ఒకటి. రైతుకు ఆర్థికంగా చూసినట్టుగా అయితే మనకు దాన ఖర్చు దాదాపు ఒక 20% మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పశువులకు పాల ఉత్పత్తిలో మనకు మంచి ఈల్డ్ అనేది ఎప్పుడు కొనసాగుతూ ఉంటుంది, వాటి ఆరోగ్యానికి కూడా కొంచెం మెరుగుపడుతుంది. అదేవిధంగా పంట వ్యర్థాల నిర్వహణ కూడా మనకు సులభంగా అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వాటిని కాల్చడం వాటికంటే వీటిని ఇంకొక దారిలో మళ్ళించి ఇంకొక వాటికి చేయడం ద్వారా వాటిని మనము సులభంగా కూడా నిర్వహణ చేసుకోవచ్చు. అదేవిధంగా రైతు యొక్క ఆదాయం కూడా, మనకు పోషణ ఖర్చు రైతుకు అనేది తగ్గించుకోవడానికి ఇది ఒక చక్కటి ఆలోచన. ప్లస్ పోషక విలువలు ఉండే వ్యర్థాలు మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతుకు ఏ పరంగా చూసుకున్నా వీటితోటి, అంటే ముఖ్యంగా పశువుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆరోగ్య సమస్యలు, ఇవ్వడం ద్వారా తప్పకుండా రైతుకు మేలు అనేది చేకూరుతుంది. తద్వారా పశువులకు కూడా అనారోగ్యంగా బారిన పడకుండా ఎంతో కొంత పోషణ కలిగిన పదార్థాలు మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం కూడా ఉండడం జరుగుతుంది.
1: అంటే ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముక్కలుగా చేసి వాడుకున్నట్లయితే మంచి లాభదాయకం అని అంటారు. అయితే ఇప్పుడు వరిగడ్డిని యూరియా ట్రీట్మెంట్ ద్వారా పోషక విలువలు అందించడం జరిగింది. మరి దీంతో పాటు ఇప్పుడు మనకు వేసవి కాలంలో ఎక్కువగా వేరుశనగ పొట్టు కానీ లేదా వేరుశనగ పంటను కానీ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి దాన్ని పశువులకు ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా వాడితే మంచిది అంటారు?
0: ఇప్పుడు మనకి ఈ వేరుశనగ పొట్టు మనము ఇప్పుడు రైతులు దానాలో వాళ్ళు కలుపుతారు. సో అది అక్కడ ఆ పొట్టు వాళ్ళు బయట కొనుక్కొని రావడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళకు కాస్ట్ అనేది అక్కడ కూడా పెరుగుతుంది ధర అనేది. ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ఈ వీటి తీగలు ఉంటాయి కదా, ఇప్పుడు వేరుశనగ తీగలు కట్టెలు అవి తీసుకొని వచ్చి వీటికి పోషణగా పెట్టినా కూడా మనకు పోషక విలువ ఎక్కువ, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్ వాల్యూ అనేది ఈ వేరుశనగలో ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణశక్తికి ఎక్కువ ఉపయోగపడుతుంది, అదేవిధంగా పాల ఉత్పత్తికి మెరుగుపడుతుంది. అదే దూడల్లో వాటిలలో చూసుకుంటే వాటి యొక్క ఎదుగుదల, మనకు ప్రోటీన్ అనేది ఉన్నప్పుడే ఎదుగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి స్పెసిఫిక్ గా ఈ వేరుశనగ పొట్టు కానీ ఇప్పుడు వేరుశనగ తీగలు మనం పెట్టినట్టయితే మనకి ఇట్లా ఈ ఎదుగుదల, పాల ఉత్పత్తి, పశువుల యొక్క ఆరోగ్యము, వాటి యొక్క జీర్ణక్రియ అనేది ఎప్పుడైనా మెరుగుపడుతుంది. ఈ వేరుశనగ కూడా మనం ఎంత అంటే దాదాపు ఒక పశువుకు 1 నుంచి 5 కేజీల వరకు మనము ఈ తీగలు వాటికి పెట్టడానికి జరుగుతుంది. అదే సమతుల్యంగా మనము

0: వేరే దానాతో కలిపి పెట్టినప్పుడు మనము దాన్ని 30 నుంచి 50 పాళ్ళ వరకు మనము దానాలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ పంట అవశేషాలను కాల్చకుండా వాటి వ్యర్థాలను వినియోగించి తక్కువ ఖర్చుతో పశువులకు ఆహారం అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. అయితే ఈ తయారు చేసుకునేటువంటి క్రమంలో ఇక్కడ వ్యవసాయ వ్యర్థాలను ఒక సైలేజ్ రూపంలో కూడా నిల్వ చేసుకోవచ్చు అంటారు, అది ఎంతవరకు నిజం, దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు?
0: ఇప్పుడు సైలేజ్ రూపంలో కూడా మనము ఇప్పుడు మొక్కజొన్న జొన్నలు ఉన్నవారు వాటిని చిన్న చిన్నగా కత్తిరించుకొని వచ్చిన వ్యర్థాలను ఒక గుంతలో మనం పాత్రగడ్డి శైలేజ్ ఎలా తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా వీటిని కూడా చిన్న చిన్నగా కత్తిరించుకొని గుంతలో నింపుకొని వాటిని గాలి లోపలికి చొరబడకుండా గట్టిగా సీల్ చేసి క్లోజ్ చేసేసుకొని మనము పాత్రగడ్డి అనేది తయారు చేసుకోవచ్చు. ఆ పెద్ద గుంత ఆ పరిణామం రైతులకు అందుబాటులో లేదు, అంత స్థలం లేదు అన్నప్పుడు మనకి ఇప్పుడు ఒక 100 కేజీల బ్యాగులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, అదే విధంగా 100 కేజీల డ్రమ్లు ఉన్నాయన్నమాట. సో ఈ వీటిని కట్ చేసిన ముక్కలు ఏమైతే ఉన్నాయో ఆ డ్రమ్ములలో గానీ ఈ బ్యాగులలో గాలి లోపలికి చొరబడకుండా గట్టిగా ఒత్తి పెట్టేసి 41 రోజులు మనం దాన్ని అట్లా నిల్వ చేసిన తర్వాత 45 రోజుల తర్వాత తీసి మనము పశువులకు దానా కూడా వేసుకోవచ్చు. సైలేజ్ అని ఈ పాత్రగడ్డి మనం చేసుకున్నప్పుడు ఇప్పుడు వచ్చే ఎండాకాలంలో పచ్చిమేత మనకు లభ్యత అనేది చాలా తక్కువ ఉంటది, కనుక ఇట్లా సైలేజ్ రూపంలో కూడా మనం దీన్ని నిల్వ చేసుకుంటే రైతుకు చాలా మేలు చేకూరుతుంది. ఈ ఎండాకాలంలో కూడా పచ్చిమేత లేకపోయినా సరే మనకు పాల ఉత్పత్తి అనేది ఒక కాన్స్టాంట్ గా వచ్చేలాగా మనకు ఉపయోగపడుతుంది. సైలేజ్ రూపంలో రైతు నిల్వ చేసుకోవడం ద్వారా చాలా లాభాలు అనేటి అయితే ఉన్నాయండి.
1: అంటే ఈ విధంగా దానా తయారు చేసుకోవడం ద్వారా రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. అయితే వ్యవసాయ వ్యర్థాల ద్వారా వినియోగాన్ని కూడా పెంచుకోవచ్చు అని అంటున్నారు. అయితే మరి ఈ వ్యవసాయ వ్యర్థాలను మేతగా ఉపయోగించేటప్పుడు రైతులు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇది చాలా ముఖ్యమైనది. అంటే మనము పెట్టమంటున్నాము రైతులను వ్యవసాయ వ్యర్థాలు, అంటే దాంట్లో అది ఏ రకంగా ఉంది, అంటే అది మంచిగా ఉందా, బూజుబట్టుందా, లేకుంటే ఏమైనా వేరే ఏమైనా పాడై ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి రైతులు. ఎందుకంటే మనకు ఫంగస్ పట్టడము, ఇప్పుడు నీళ్ళ తడి తగిలినప్పుడు పుచ్చిపోయి ఉండడము, కొన్ని అట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి వాటిని గమనించి ఏదైతే మంచిగా ఉంటుందో, అంటే ఇట్లా బూజు పట్టడము ఇట్లాంటివి లేకుండా ఏదైతే ఫ్రెష్ గా ఉంటుందో అవి మాత్రమే మనం పెట్టేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పాడైనవి పెట్టినాం అనుకో మళ్ళీ ఆరోగ్యం స్థితించి మళ్ళీ కొత్త ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నట్టుగా అవుతుంది. అదే విధంగా పురుగు మందు కొట్టిన అవశేషాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళు కట్ చేసే ముందు కోతకు ముందు మందు కొట్టడం అట్లాంటివి. సో అట్లా పురుగుల మందులు ఏమైనా కొట్టిరా లేదా అవి కూడా చూసుకున్న తర్వాత వాటికి మనకు మేతలో మనం వేసుకోవాలి. ఒకటే రకమైన మేత కూడా మనము ఇవ్వాలని చెప్పడానికి లేదు, ఎందుకంటే అన్ని బ్యాలెన్స్డ్ గా మనకు మనం పెట్టే దానిలో పోషక విలువలు ఉండాలి కాబట్టి ఒకటే కాకుండా ఇప్పుడు వేరుశనగ పొట్టు కానీ అరటాకులు కానీ కూరగాయలు కానీ అన్ని మనం ఏమైతే ఉంటాయో మళ్ళా సమతుల్యంగా అన్ని సంపూర్ణంగా అయ్యేలాగా అన్ని వచ్చేలాగా మనము దానా అనేది పెట్టుకోవాలి. ఈ రకంగా చేసుకున్నట్టుగైతే రైతుకు సుస్థిర వ్యవసాయం మరియు పోషణలో ఆయన చాలా ముందుకు సాగవచ్చు, ఆర్థికంగా కూడా రైతు బలోపేతంగా కావచ్చు.
1: వీటిని వినియోగించడం ద్వారా రైతుకు కలిగేటువంటి ప్రయోజనాలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి?
0: రైతుకు ముందుగా దానా ఖర్చు అనేది దాదాపు 20% రైతు తగ్గించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అదే విధంగా రైతు ఎక్కడెక్కడో బయట మన షాప్స్ లోకి వెళ్ళి దానా కొనుక్కోవడము ఇవన్నీ చేసే దానికంటే ఆయన ఉన్న పరిసరాల్లోనే ఆయనకు ఇవన్నీ కూడా దొరుకుతా ఉంటాయి మనకు. కాబట్టి రైతుకు ఏ రకంగా చూసుకున్నా, అంటే ఇప్పుడు ఆ వ్యర్థాల నుంచి ఇంకొక లాభం చేకూరుదంటే రైతు కూడా సంతోషం ఉంటది. ఆల్రెడీ రైతులు పెడతా ఉంటారు, కాకపోతే కంటిన్యూస్ గా మనము ఈ దానాలు ఒక సగం పార్ట్ వరకు ఇంక్లూడ్ చేసుకుని ఇటువంటి పోషక విలువలు పెంచుకొని మనము దానా రూపంలో ఇవి ఇచ్చినట్టయితే వాళ్లకు ఒక ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. అదే విధంగా పశువుల యొక్క ఆరోగ్య స్థితి, పోషక విలువలు ఉండడం వల్ల ఆరోగ్య స్థితి, పాల ఉత్పత్తి అనేది పెరుగుతూ ఉంటది. దూడల్లో చూసుకున్నట్టయితే మనకు ఎదుగుదలకు, పాలిచ్చే వాటిలో పాలు ఇంకొంచెం పెరగడానికి, అదే విధంగా పర్యావరణాన్ని కూడా మనము కాపాడుకోవచ్చు ఈ పెట్టినట్టయితే. ప్లస్ మనకు ఆర్గానిక్ ఫీడ్ లాగా బయట తీసుకొచ్చి మనం వేరే అడిటివ్స్ గానీ వేరే ఇంకేమైనా కలపకుండా డైరెక్ట్ గా కూడా మనము ఒక ఫ్రీ ఫుడ్ అనేది దానా రూపంలో పశువులకు ఇవ్వచ్చు. రైతులకు ఈ యొక్క నిర్వహణ, ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాల యొక్క నిర్వహణ కూడా చాలా సులభంగా ఉంటుంది, మరియు రైతుకు ఆర్థికంగా చాలా లాభాలు అనేటి చేకూరుతా ఉంటాయి. ఎందుకంటే రైతుకు ఎప్పుడైనా తన దగ్గరున్న వాటితోటి ఆయన ఒక దానా తయారు చేసుకుంటున్నాడు అంటే అది మనం ఇంకా వాటి శాస్త్రీయంగా జోడించి చేస్తే తప్పకుండా రైతుకు ఆర్థిక భారం అనేది తగ్గుతుందని ఉద్దేశం అన్నమాట.
1: రైతులు ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను వినియోగించి వారి ఇంట్లో ఉన్నటువంటి పశువులకు సంపూర్ణ సమీకృత దానా అందించడంతో పాటు ఆ పశువుల యొక్క ఆరోగ్య పరిరక్షణను కూడా పెంపొందించుకోవచ్చు వీటి ద్వారా. అదేవిధంగా ఈ మేతకు కూడా ఖర్చు అనేటువంటిది తక్కువ, దీన్ని వినియోగించుకోవడం ద్వారా రైతులకు ఎంతో మేలుతో పాటు ప్రయోజనం కూడా కలుగుతుంది అనేటువంటి చాలా చక్కటి విషయాలను తెలియపరిచినందుకు

0: మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో పశువులకు వ్యవసాయ వ్యర్థ పదార్థాల ద్వారా దాణా తయారు చేసుకోవడం, మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జే సాయి కిరణ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి. పంట పొలాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పసుపు పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువరైతు వి రామారావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.
3: మనము కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో ఉన్నాం. మరి శనిగరం గ్రామంలో ఒక యువ రైతు వ్యవసాయం చేస్తూ వ్యవసాయంలో కొన్ని అధునాతన పద్ధతులు పాటిస్తూ ఎక్కువ దిగుబడి సాధిస్తున్నటువంటి ఒక యువ రైతు ఉన్నారు. వారే వాడికారి రామారావు గారు. మరి వారు ఏ పంట వేశారు, ఆ పంటను ఏ విధంగా పండిస్తున్నారో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రామారావు గారు.
4: నమస్తే అండి. నమస్కారం సార్.
3: మీరు ఏ పంట వేశారు?
4: నేను పసుపు పంట ఒక 3 ఎకరాలు వేయడం జరిగింది.
3: మరి ఈ పసుపు పంట ముఖ్యంగా వేసేటువంటి తరుణంలో ఈ పసుపు పంట వేసే ముందు దుక్కిని ఏ విధంగా సాప్ చేసుకోవాలంటారు?
4: దీన్ని మనం డిస్కులతో బాగా దుక్కిని లోతుగా దున్నుకోవడం లేకపోతే పెద్ద నాగళ్లతో లోతుగా దుక్కి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల భూమి బాగా దులదులగా ఏర్పడి అందులో గడ్డ వేసుకోవడం వల్ల మంచి దానికి గడ్డ ఊరే స్వభావం కూడా భూమిలో తేలిక అయిపోతుంది. మనం ఎడ్ల నాగళ్లతో ఒక పీటు నర పీటు వ్యవస్థను సందుగా ఉంచుకొని మనం గడ్డ బలగొట్టుకుంటా పసుపు వేసుకోవడం జరుగుతుంది.
3: మరి ముఖ్యంగా ఈ పసుపు పంట ఈ శనిగరం గ్రామంలో మీరు వేయడం జరిగింది, ఎటువంటి నేలల్లో ఈ పంటను వేశారు?
4: ఇది పూర్తిగా నల్లరేగడి భూమిలో వేయడం జరిగింది.
3: పసుపు పంట ఎన్ని రోజుల పంట? అదే విధంగా ఈ పసుపు వేసేటువంటి పసుపు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది?
4: ఇది 180 నుంచి 200 రోజుల పంట కాలం. ఈ యొక్క మనం అయితే ఎక్కడైతే మన భూములలో మన సాటి రైతులు వేసినటువంటి మంచి ఏపుగా పెరిగి మంచి గడ్డ బాగుగా ఊరినటువంటి రైతు చేనులో నుంచి మనము ఎకరాకి 6 నుంచి 8 క్వింటాల మధ్య పసుపు తీసుకొచ్చుకొని మనము 1 ఎకరానికి వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము మా దగ్గర పాటలో రైతు వద్ద నుంచి మంచి గడ్డను తీసుకొచ్చి మన భూమిలో వేసుకోవడం జరిగింది.
3: ఏ రకమైనటువంటి గడ్డను మీరు ఇక్కడ వేయడం జరిగిందంట?
4: దాదాపుగా మనం తల్లిగడ్డ పిల్లగడ్డగా ఇవి రెండు ఉంటాయి. ఇందులో తల్లిగడ్డ అనేది చాలా వేయడం వల్ల చెట్టు చాలా బలంగా మంచి ఏ రోగం లేకుండా ప్రతి ఒక్క తెగుళ్లకు తట్టుకునే విధంగా ఉంటది. మనం తల్లిగడ్డ అయినా వాడవచ్చు, పిల్లగడ్డ అయినా వాడవచ్చు. తల్లిగడ్డ వేయడం వల్ల అది మంచి ఏపుగా పెరుగుతుంది, గడ్డ మంచిగా ఊరుతుంది. దాని నుంచి ఎటువంటి దుంపకుళ్ళు కానీ పండాకు తెగుళ్లు రాకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది.
3: అంటే వేసేటువంటి పసుపులు అంటే యంత్రాల ద్వారా వేస్తారా లేకపోతే మనుషులను పెట్టే వేస్తారా?
4: మనుషుల పెట్టే వేయడం జరుగుతుంది. ఎడ్ల నాగళ్ళు మనుషులు దున్తా ఉంటారు. 1 ఎకరానికి ఇప్పుడు 2 నాగళ్లకు 3 వేయడానికి, 1 పిండి పోసుకోవడానికి ఏర్పాటు చేసుకుని మనుషుల ద్వారానే పని జరిపిస్తూ ఉంటాం.
3: ఇప్పుడు మనుషులతోని వేసిన తర్వాత అంటే వేసేటువంటి పసుపుతో పాటు ఏమైనా ఎరువులు వేస్తారా భూమిలో?
4: దాదాపుగా డిఏపి అనేది మనం స్టార్టింగ్ లో కోరమండలి గాని భూమిలో వేసుకోవడం జరుగుతుంది.
3: ఎందుకు వేస్తారు అవి వీటితో పాటు?
4: చెట్టుకు ఒక రకమైన బలం కాడ అనేది పోషకాలు భూమిలో స్ప్రెడ్ అయి మొలకెత్తడానికి అవశేషంగా ఉంటుంది కాబట్టి వేసుకోవడం జరుగుతుంది.
3: ఈ పసుపు వేసిన తర్వాత నీళ్లు కట్టడం లేదా మిగతా క్రిమి కీటకాల బారి నుండి ఈ పసుపు కొమ్ములను రక్షించుకోవడానికి గాను ఎటువంటి చర్యలు లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
4: మనం ఈ పసుపు మొలకెత్తగానే 20-25 రోజుల సుమారులో మనము యూరియా గానీ 20-20 గానీ కాల్షియం బస్తాలు గానీ ఇవి 25 రోజులకు ఒకసారి మనం ఒకసారి వాటర్ కట్టుకుంటూ 20-25 రోజుల మధ్యలో ప్రతిసారి ఒకసారి యూరియా వేయడం, ఒకసారి 20-25 వేసుకోవడం, ఒకసారి కాల్షియం, ఒకసారి పొటాషు, ఇలా భూమిలో మనం ప్రతి ఒక్క 20 రోజులకు ఒకసారి తడి మనం కట్టుతూ ఈ యొక్క ఎరువుల బస్తాలు వాడకం జరుగుతూ ఉంటది.
3: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎరువులు వేసే ముందు పసుపు వేస్తారు, పసుపు వేసిన తర్వాత పసుపును తినేటువంటి కూడా కొన్ని క్రిమి కీటకాలు గానీ పురుగులు గానీ ఉంటాయి, వాటిని ఆశించేటువంటి అవి ఆశించకుండా ఏపుగా పెరగడానికి ఏ మందులు వాడతారు, ఏ మందులు నేలలో వేస్తారు?
4: భూమిలో వేయడం అంటే వీటికి ఎయిర్ వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ కావడానికి పుడమి గుడుకలు అని వాడడం జరుగుతుంది. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పురుగులు చావడానికి 4G గుళికలు, 3G గుళికలు,

0: రేటు ఇవి వాడడం వల్ల భూమిలో ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉండడానికి గుడు వ్యవస్థను రూపుమాపే విధంగా ఇటువంటి వాడడం జరుగుతుంది.
1: అంటే ఈ పసుపు వేసినప్పుడు ఈ గుళికల వంటివి వాడడం ద్వారా క్రిమి కీటకాలు అటువంటివి చనిపోతాయి. మనం వేసినటువంటి పసుపు మొక్కగా రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది?
0: ఇది వేసిన మొలక రావడానికి ఒక 15 రోజులు 20 రోజుల వ్యవస్థ. మొలకెత్తడానికి మనకు టైం పడుతుంది.
1: మరి మొలకెత్తిన తర్వాత నీటి విధానం కట్టేది ఏ విధంగా ఉంటుంది?
0: మనం మొలకెత్తిన తర్వాత 25 రోజులకు కొద్దిగా వల్లుముఖం పట్టేటువంటి భూమి

0: ఈ పత్తిలో అచ్చుదోలినట్టు అచ్చు పసుపు పెడతారా? ఏ పసుపు ఇక్కడ మీరు పెట్టడం జరిగిందంటారు? ఒక పీటు వ్యవస్థలో గడ్డ వలగొట్టుకుంటా వేయడం జరుగుతుంది. ఒక పీటునర అడ్డము, ఒక పీటు పొడవు వ్యవస్థలో మనం దుక్కి ఏర్పాటు చేసుకుని విత్తనం వేయడం జరుగుతుంది. ఈ విధంగా వేసిన తర్వాత నీరు కట్టేటువంటి విధానం, ఎన్ని రోజులకోసారి నీళ్లు కట్టాలి? నీళ్లు కట్టేటప్పుడు గడ్డి పడకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటారా, లేకపోతే నీటితో పాటు ఏమన్నా మందును ఆ నేలలోకి పంపడం జరుగుతుందా?
1: మనము ఈ కలుపు విధానము పడగానే ఎకరానికి ఒక 4 మనుషులను పెట్టి కలుపు తీయించుకొని అందులో మనం పిండి చల్లుకొని వాటర్ విసిపెట్టడం జరుగుతుంది. వాటర్ కట్టిన తర్వాత ఒక 4-3 డేస్ అది కొద్దిగా ఆరగానే పంట తెగుళ్ళు రాకుండా ఉండడానికి మనం పురుగు గుడ్డు పెట్టే విధానం అమాస ముందు మనం గ్రహించి పురుగు మందు కొట్టడం జరుగుతుంది. ఈ అమాస పుణ్యానికి మధ్య కాలంలో తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మేము తెగుళ్ల మందులు స్ప్రే చేసి తెగుళ్లు రాకుండా కంట్రోల్ చేసుకుంటాం. వారానికి ఒకసారి మనం దోమ విధానం ఎప్పుడైతే గుడ్డు దశ స్టార్ట్ అవుతుందో ఆ దశలో ఒకసారి, పురుగు గుడ్డు దశ స్టార్ట్ అయ్యే విధానంలో ఒకసారి ఈ తెగుళ్ళు అనేటి బారిన పడకుండా, అదే విధంగా పోషకాల లోపం ఉన్నప్పుడు కూడా పోషకాలను గ్రహించి మేము ఈ విధంగా టైము వారానికి ఒకసారి స్ప్రేయింగ్స్ కొట్టడం జరుగుతుంది.
0: పసుపుకు సోకేటువంటి తెగులు ఏ విధంగా ఉంటాయి? పసుపు ఏపుగా ఎదగడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలంట?
1: పసుపు పెరగడానికి ఉమిక్ యాసిడ్ గుళికలు భూమిలో వాడడం, జనరల్ గా గ్రోత్ ప్రమోటర్స్ అంటే దాదాపుగా ఇప్పుడున్న రోజులలో ఎండాకాలంలో మంచి పెంట మనం భూమిలో వర్మి కంపోస్ట్ సంబంధించినటువంటి ఎరువులు సమృద్ధిగా వేయడం వల్ల అది ఆటోమేటిక్ గా మనం పురుగుల బెడద అంటే ఇప్పుడు ఆకు చుట్ట స్టార్ట్ ఎప్పుడైతే 2-3 ఆకులు బయటకు వెళ్ళినాయి అనుకో, దాంట్లో మనము గుడ్డు వ్యవస్థ అనేది ఎప్పుడు మనం ఏదో ఒక స్ప్రే ద్వారా వాటిని కంట్రోల్ చేయడం వల్ల చెట్టు బాగా ఏపుగా పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. పురుగు వ్యవస్థను మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో దాన్ని ఆపేటువంటి శక్తి మనం ఏర్పరిచినప్పుడు పసుపు ఆటోమేటిక్ గా మన వాటర్ సమృద్ధిగా అందించుకుంటూ పురుగు వ్యవస్థను చంపడం వల్ల మన తెగుళ్ల బారిన పడకుండా స్ప్రేలు చేయడం వల్ల ఆటోమేటిక్ గా అది పెరుగుదల ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది.
0: అంటే ముఖ్యంగా ఈ పెరుగుదల పెరిగేటువంటి క్రమంలో ఆకును తొలిచేటువంటి పురుగు అనేటువంటిది ముఖ్యంగా ఫస్ట్ చెట్టుకు రావడం జరుగుతుంది. దాన్ని అరికట్టడానికి ఏ మందులు మీరు పిచికారీ చేస్తారు? అవి చేయడం వల్ల ఎంతవరకు వాటిని అరికట్టవచ్చు అంట?
1: గుడ్డు వ్యవస్థను అరికట్టే విధంగా దీనికి మేము లాంబ్డా సైలోత్రిన్ అనే మందు స్ప్రే చేయడం జరుగుతుంది. ఒక దఫాగా కొరాజిన్ వాడడం జరుగుతుంది, ఒక దఫాగా ప్రొక్లైమ్ వాడడం జరుగుతుంది. ఇవన్నీ స్ప్రే చేసేటువంటి సందర్భాలలో ఆ యొక్క దృఢమైన ఆకు వ్యవస్థలో ఈ మందు ఇమిడే విధంగా దానిలో అప్సా అనే మందు ఒక బంక లాంటిది ఒక 5 ml కూడా వాడడం జరుగుతూ ఉంటుంది.
0: ఈ ఆకుమచ్చ తెగులు నివారించడానికి గాను ఎటువంటి మందులు మీరు పిచికారీ చేయాలి?
1: ఈ యొక్క పండాకు తెగులు ఆకుమచ్చలు అనే వ్యవస్థ రూపమాపడానికి కార్బోటాప్ గాని కస్టోడియా గాని ప్యాలిక్యూర్ అనే మందు, M45 సాఫ్ అనేటువంటి ద్రవకాలను వీటిని పౌడర్ రూపేణా ఇవి వాడడం జరుగుతుంది. దీని ద్వారా ఇటువంటి తెగుళ్ళన్ని కంట్రోల్ చేసుకోగలుగుతా ఉన్నాం.
0: ఇప్పుడు దీంట్లో వేరు తొలిచే పురుగులు కూడా ఈ పసుపులో రావడం అనేటువంటి జరుగుతుంది. ఈ వేరు తొలిచే పురుగులు పసుపులో రావడం ద్వారా పసుపు అనేటువంటిది భూమిలో అంతర్లీనంగా వృద్ధి చెందుతుంది కాబట్టి వేరు ఖరాబ్ అయితే ఆ పసుపు అనేటువంటిది వృద్ధి చెందే అవకాశం ఉండదు. మరి ఆ వేరు తొలిచే పురుగును అరికట్టడానికి గాను ఏ మందులు మీరు
1: వేరు తొలిచే పురుగులు అంటే 4G గుళికలు, 3G గుళికలు భూమిలో చల్లడం వల్ల అవి కంట్రోల్ అయిపోతాయి. మామూలుగా క్లోరో 50 కూడా భూమిలో ఇసుకలో తౌడు బెల్లం దాంట్లో క్లోరో 50% మోనో గాని చల్లి ఇది భూమిలో మేము చల్లడం జరుగుతుంది. ఇది భూమిలో పండేటువంటి నేల మీదకి రాగానే వాటిని తినడం వల్ల అవి సమృద్ధిగా చనిపోవడం జరుగుతుంది.
0: ఇంతవరకు మా రైతు సోదరులకు కార్యక్రమం వింటున్నటువంటి వారందరికీ కూడా అందుకు గాను మీకు ధన్యవాదాలు సార్.
1: ఆకాశవాణికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
2: ఇంతవరకు మీరు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో పసుపు పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ యువ రైతు వి రామారావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

ఇంతవరకు మీరు పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం కావస్తుంది 7:45. ఇప్పుడు విందాం వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ಆಕಾಶವಾಣಿ ವಿಕಸಿತ್ ಭಾರತ್ PMEGP ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಉಪಾಧಿ ಕಲ್ಪನಾ ಪದಕಂ ಗುರಿಂಚಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಮರಿಯು ಸ್ಕಿಲ್ ಅಧಿಕಾರಿ ಶ್ರೀ ಅಂದೆಲ ಸುರೇಶ್ ಕುಮಾರ್ ಗಾರಿತೋ ಪರಿಚಯಂ ಉಂಟಾರು. ಪರಿಚಯಕರ್ತ ಶ್ರೀ ಚುಂಡೂರಿ ಮಹೇಶ್.
1: 2047 సంవత్సరానికల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
2: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం PMEGP అనే దానికి అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 తారీఖున ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, MSME వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో

15% వరకు సబ్సిడీ వరకు లభిస్తుంది మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశాన్ని మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారుంది, తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీ గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడు అయితే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్టు కాస్టు మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంక్ రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకొని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడిపి ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడిపి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంక్ వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లు మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడిపి రిజిస్టర్ చేసుకొని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడిపి ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడిపి ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్ తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం తెచ్చుకోవాలి వృద్ధి మనము రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనము ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్ళకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో అతని మీద ఆధారపడి, స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామకు ఆధారంగా ధృవపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదైనా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదైనా ఆదాయ వనరుగా ఉందంటే ఆ సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అతను ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదైనా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే ఇక ఇవన్నీ మనం ఒక అంశం అయితే అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పిఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే

0: వస్తే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం ఇవ్వగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడగా కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు మొదటి ఒక ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్నట్టు రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: సార్, పైబడి అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పిఎంఈజీపీ ఈ www.pmegp.in అనేక వెబ్సైట్ను సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకొని ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్నీ చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్నీ అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్నంతా కూడా మొత్తం వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్ళే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు వారి సహాయం.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్లో 2047లో భారతదేశం యువత కానీ స్త్రీలు కానీ పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి మనకు పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవా రంగం చూసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు ట్యాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధ చూపిస్తారు. యెల్లో బోర్డ్ ట్యాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా ట్యాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు రుణాన్ని కట్టుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోన్ కూడా మళ్ళీ ముందుకు వెళ్ళేట యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక ట్యాక్సీ రంగంలో యెల్లో బోర్డ్ తీసుకొని ఎవరైనా సరే ఈ పిఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకునేదైతే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: ట్యాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్లో మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవా రంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనము బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో అంటే మన పంట చేతికొచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు వచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీము చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనము యువతకు చెప్పచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి

0: కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 35% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లాటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: నమస్కారం.
2: ఇంతవరకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ మరియు స్కిల్ అధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట శ్రీ మంజునాథ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ బృందం పాడిన జున్నవిత్తుల గీతం, సంగీతం హంసలేఖ.

చిత్రసీమలో ఇప్పుడు విందాం కాళహస్తి మహత్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన తోలేటి గీతం సంగీతం ఆర్ సుదర్శన్, ఆర్ గోవర్ధన్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం శ్రీ సాయి మహిమ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి బృందం పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం ఆదిత్య పడ్వాల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు విందాం మేజర్ చంద్రకాంత్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర రమణ పాడిన జాలాది గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట మా పల్లెలో గోపాలుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంసారం ఒక చిత్రరంగం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఎలా చెప్పను. ఈ చిత్రం కోసం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం కోటి

ఇంతవరకు మీరు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం కావస్తుంది 9 గంటలు. ఇప్పుడు విందాం న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే పట్టమ్మల్ గారి గాత్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డికే పట్టమ్మల గారి గాత్రం.

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డీకే పట్టమ్మల గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10:03. ఇప్పుడు విందాం మధుర గీతాలు. మధుర గీతాల్లో ముందుగా వినబోయే పాట పాండురంగం హత్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన సీనియర్ సముద్రాల గీతం సంగీతం టీవీ రాజు.

మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట స్వయంవరం. ఈ చిత్రం కోసం కేజే జేసుదాస్ పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం, సంగీతం సత్యం.

మూగ మనసులు ఈ చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం సంగీతం కేవీ మహదేవన్.

ఇంతవరకు మీరు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 11 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు కోరుతున్నాం. నమస్తే. జై హింద్.